ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 7వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 29వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ఎదుగుదల కనబడడం లేదనే చింత వద్దు. మహావృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం భగవంతునికి వదిలి అన్నారు రామకృష్ణ పరమహంస. శ్రోతలందరికీ శుభోదయం.

స్వాదిన్ పరస్పద తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన గల్గిరూప శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం ఏలారవంగ ఘనదార సుగంధ తీర్థం విద్యం విజత్సమితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామనయః ప్రహృష్టా.

సంపోదయంతి నినదైకుభో విహంగా శ్రీవైష్ణవాస్తమంగళాస్తే ధావాశ్రయంతి తమ వేంకర సుప్రభాతం బ్రహ్మాదయ సురవరా.

కమలాకుజోజుగ కుంకుమతో నిజతారుణితాతుల నీలతనా కమలాజ దలోచన లోకపతే విజీభవ వెంకట శీలపతే కమలాకుజోజుగ కుంకుమతో నిజతారుణితాతుల నీలతనా

హ్యదే అధి వెంకట శైలముదార మదే జనతాభిమతాది పరదేవత జాగతి తన్నిగమై కమలాదితాన్నవరంగలజే కరవేణురవసోపవధూత కోటి వృతోటి సమాది ప్రతిమల్లవికాభిమత సుఖదత్ వసుదేవ సుతన్నవరంగ

తటే సరణం శరణం ప్రపద్యే విష్ణా పదే పరమయుద్ధి ప్రసందౌ యౌ మధ్య ఉత్సగిది భాగ్యదయాప్యుపాత్తౌ భూయత్తరేదిరవపాణి తల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూజోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

వెంకటేశరణం ప్రపద్యే అమ్రాతల కింద పుష్పౌ శ్రీ వెంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశరణౌ శరణం ప్రపద్యే ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పర

త్వరిస్వరము వేద దాస్ఫురం చ నిత్యాశ్రిపాదమివద్య గుణాయ తుభ్యం శాంతిం కరో విజగిరీశ నదాతు మహ్యం శిరః కాం

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాసీతం వింటారు సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు.
1: మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో విజయాలు, పరాజయాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ సహజం. అయితే ఈ మార్గంలో అతనిని ముందుకు నడిపించే శక్తులున్నట్లే వెనుకలాగే బలహీనతలు కూడా ఉంటాయి. బలహీనతలు అనేవి మన ఆలోచనలో, అలవాట్లలో, ప్రవర్తనలో దాగి ఉండే లోపాలు. ఇవి మన అభివృద్ధికి ప్రతిబంధకాలవుతూ మన లక్ష్యాలను చేరుకోవటంలో ఆటంకం కలిగిస్తాయి. అందుకే బలహీనతలు మనిషి జీవనానికి ప్రతిబంధకాలని చెప్పవచ్చు. బలహీనతలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి ఎప్పుడూ సందేహంతో జీవిస్తాడు. నేను చేయలేను, నాకు సాధ్యం కాదు అనే ఆలోచనలు అతని మనస్సును ఆక్రమిస్తాయి. ఈ విధంగా అతను తన ప్రతిభను వినియోగించుకోలేడు. ఉదాహరణకు ఒక విద్యార్థి తనకు పరీక్షలో మంచి మార్కులు రావని ముందే అనుకుంటే అతను సరైన రీతిలో ప్రయత్నించడు. ఫలితంగా అతను నిజంగానే వెనుకబడిపోతాడు. కాబట్టి ఆత్మవిశ్వాస లోపం ఒక పెద్ద బలహీనతగా మారి వ్యక్తి ఎదుగుదలకు అడ్డంకిగా ఉంటుంది. ఆలస్యం కూడా ఒక ప్రధాన బలహీనత. ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయటం అనే అలవాటు అనేక అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. సమయం

0: ఒక ప్రతిబంధకం. కోపం భావోద్వేగ నియంత్రణ లోపం కూడా బలహీనతలో ఒకటి. కోపంతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా తప్పుగా ఉంటాయి. ఇవి మన సంబంధాలను దెబ్బతీస్తాయి. కుటుంబంలో, స్నేహితులతో, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. కోపం మనస్సును అశాంతిగా మారుస్తుంది. ఇది మన ఆలోచన శక్తిని కూడా తగ్గిస్తుంది. క్రమశిక్షణ లోపం కూడా ఒక పెద్ద బలహీనత. క్రమశిక్షణ లేకపోతే మనం ఏ పని చేయాలో, ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోలేము. సమయపాలన లేకపోవడం వల్ల మన లక్ష్యాలను చేరుకోలేము. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి తన పనులను సక్రమంగా పూర్తి చేస్తాడు, కానీ క్రమశిక్షణ లేని వ్యక్తి ఎప్పుడూ గందరగోళంలో ఉంటాడు. నెగిటివ్ ఆలోచనలు కూడా మన అభివృద్ధికి అడ్డంకి. నేను పనికి రాని వాడిని, నాకు విజయం రాదు అనే భావనలు మనలో ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. ఈ ఆలోచనలు మనలో నిస్సహాయతను పెంచుతాయి. ఈ విధంగా మనం ప్రయత్నించక ముందే ఓటమిని అంగీకరిస్తాము. ఆలస్యం కూడా ఒక ముఖ్యమైన బలహీనత. పని చేయాలనే ఆసక్తి లేకపోవడం వల్ల మనం అవకాశాలను కోల్పోతాం. అలసత్వం ఉన్న వ్యక్తి సాధారణంగా మన లక్ష్యాలను చేరుకోలేడు. కృషి లేకుండా విజయం సాధించడం అసాధ్యం. ఇతరులపై అధికంగా ఆధారపడటం కూడా ఒక బలహీనత. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మనం ఎదగలేము. ప్రతి చిన్న విషయానికి ఇతరులను ఆశ్రయించడం మన వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. అయితే బలహీనతలు ఉన్నాయనే కారణంతో మనం వెనుకబడిపోవాల్సిన అవసరం లేదు. వాటిని గుర్తించడం మొదటి అడుగు. స్వీయ విశ్లేషణ ద్వారా మనలో ఉన్న బలహీనతలను అంగీకరించడం ద్వారా వాటిని సరిదిద్దుకోవచ్చు. బలహీనతను అధిగమించడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. మొదటగా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. వాటిని సాధించడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవది, మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలి. ఉదయం లేవటం, సమయానికి పనులు పూర్తి చేయటం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించటం మొదలైనవి. మూడవది, సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవాలి. నెగిటివ్ ఆలోచనలను దూరం చేసి పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలి. నాలుగవది, సహనం మరియు శాంతి అలవాటు చేసుకోవాలి. కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఆధునిక ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే మనం మన బలహీనతలను తగ్గించుకోవాలి. బలహీనతలు మనిషి జీవనానికి నిజంగా ప్రతిబంధకాలు, కానీ అవి శాశ్వతమైనవి కావు. మనం వాటిని గుర్తించి క్రమంగా సరిదిద్దుకుంటే అవి మన బలంగా మారతాయి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, ప్రయత్నం చేసే పట్టుదల ఉంటే ఏ బలహీనత కూడా మన ఎదుగుదలను ఆపలేదు. కనుక బలహీనతలను చూసి భయపడకండి. వాటిని గుర్తించి సవాలుగా స్వీకరించి విజయపదంలో ముందుకు సాగండి. అప్పుడు జీవితం సార్థకమవుతుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ గ్యార వెంకటేశ్వరరావు, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ప్రపంచంలో లభించే పండ్లలో అతిపెద్దది పనసపండు. పనసపండుకు భారత్ పుట్టినిల్లు. వ్యాపార సరళిలో పనస పంట ఎక్కువగా సాగులో లేకున్నా అటవీ ప్రాంతాల్లో పొలాల చుట్టూ పండ్ల తోటల్లో అంతర పంటగా ఈ పంటను సాగు చేస్తున్నారు. మన దేశంలో పనస విస్తీర్ణం అస్సాంలో ఎక్కువగా ఉంటుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్టలోని తీర ప్రాంతాలు, బీహార్, త్రిపుర, ఉత్తరప్రదేశ్లో పనసకు చెప్పుకోదగ్గ స్థాయిలో సాగు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పంటను పరిమిత స్థాయిలో ఇండ్ల దగ్గర లేదా పొలాల గట్లపైన ఇతర పండ్ల తోటల్లో అంతర పంటగా సాగులో ఉంది. మిగతా పండ్ల జాతులతో పోలిస్తే పనస సాగు చాలా సులభం. ఈ పంట సాగుకు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు అవసరం అంతగా ఉండదు. కరువు పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఈ పంట అధికంగా సాగులో ఉంది. గిరిజన ప్రజలకు పనస పండ్లు సంపూర్ణ పౌష్టికాహారంగా ఉపయోగపడుతున్నాయి. పనస చెట్టులోని అన్ని భాగాలు ఆహారం, ఔషధం, పశువుల మేత, ఇంటి ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి. అందుకే దీన్ని కలుపు వృక్షంగా కూడా పిలుస్తారు. పనస పండును పోషకాల గని అంటారు. మనిషి పెరుగుదలకు

0: అవసరమైన అన్ని పోషకాలు కలిగి తల్లిపాలకు సమానమైన సంపూర్ణ ఆహారంగా పనసను పేర్కొనవచ్చు. పండ్ల విత్తనాల్లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. సులభమైన సాగు, అధిక పోషక విలువలు కలిగి ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల పనసను భవిష్యత్ తరాల ఆహార పంటగా చెప్పుకోవచ్చు. పనస పండ్లలో విటమిన్ ఏ, సి, బిలు, పొటాషియం, కాల్షియం, ఇనుము, రాగి వంటి ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లను విరివిగా తినటం వల్ల రోగ నిరోధక శక్తి, కంటిచూపు మెరుగుపడటమే కాకుండా చర్మం కాంతివంతమై ముసలితనాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నివారణకు, ఎముకల గట్టితనానికి, శరీర సౌష్ఠవానికి, రక్తహీనత, థైరాయిడ్ వంటి సమస్యల నివారణకు పనస పండ్లు ఉపయోగపడుతున్నాయి. 100 గ్రాముల పనస పండులు 95 కిలోల క్యాలరీల శక్తి, 23 గ్రాముల పిండి పదార్థాలు, 18.08 గ్రాముల చక్కెర, 1.5 గ్రాముల పీచు, 0.64 గ్రాముల కొవ్వు, 1.72 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. అలాగే 13.8 మిల్లీగ్రాముల విటమిన్ సి, 29 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 21 మిల్లీగ్రాముల భాస్వరం, 448 మిల్లీగ్రాముల పొటాషియం, 2 మిల్లీగ్రాముల సోడియం లభిస్తాయి. పనసకాయలను పక్వానికి రాకముందే లేతగా ఉన్నప్పుడు కూరగాయగా, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. మాగిన పండ్లను చిప్స్, జామ్, హల్వా, కొన్ని రకాల తీపి పదార్థాల తయారీకి వినియోగిస్తారు. పనస విత్తనాలను పచ్చివిగా ఉడకబెట్టి లేదా వేయించి వివిధ రకాల కూరల తయారీలో ఉపయోగిస్తారు. పనస తొనలను తీసిన తర్వాత పనస పండులో మిగిలిన భాగాలను పశువులకు మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. పనస సాగుకు లోతైన నీరు బాగా ఇంకే ఒండ్రు భూములు, ఎర్ర నీళ్లలో పనస బాగా పెరుగుతుంది. నీరు నిలిచే క్షార భూముల్లో ఈ మొక్కలు సరిగ్గా పెరగవు. మధ్యస్థం నుంచి కొద్దిపాటి ఆమ్ల భూములు ఈ పంట సాగుకు అనుకూలం. ఈ పంటను సాగు చేయాలి అనుకునే రైతులు తమ ప్రాంత ప్రజల అవసరాలు, ఇష్టాలకు అనుగుణంగా ఉండే రకాన్ని నిర్ణయించుకుని వాటి విత్తనాలను లేదా మొక్కల్ని సేకరించి నాటుకోవలసి ఉంటుంది. ఈ పండ్ల వినియోగానికి ప్రజలు అలవాటు పడే వరకు ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయకుండా పరిమితంగా సాగు చేస్తే బాగుంటుంది. పనస పంటను ప్రధాన పంటగానే కాకుండా ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న మామిడి, సపోటా, కొబ్బరి, జామ, నేరేడు మొదలైన తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేసి లాభం పొందవచ్చు. కొద్దిపాటి నీటి సౌకర్యం కలిగిన సన్న, చిన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలో 5 నుంచి 10 పనస మొక్కలు పెంచుకున్న స్థిరమైన ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో పనస సాగు వివరాలను తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇది ప్రసార వివరాల సమయం. 100.1 MHz పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 సర్వం లక్ష్మీమయం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీకోల్పాక శంకరారావు, 7:45 జిల్లాలో గతవారం సమీక్ష వింటారు, సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ కార్యక్రమం ప్రసారమవుతుంది, కార్యక్రమ నిర్వహణ శ్రీకోల్పాక శంకరారావు, సహకారం శ్రీమతి

ఇన్నరళ శ్రోతల కోరిన చిత్రగీతాలు 3:30 ఏక చిత్రగానం ప్రసారమవుతుంది. సాయంత్రం 4:00 చిత్రగీతాలను వినవచ్చును. 5:30 జనపద గేయాలు ప్రసారమవుతాయి. సాయంత్రం కార్యక్రమంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతిస్తే వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. రాత్రి 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక ఈ రోజు రాత్రి 9:30 మధురిమ ఆపద మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. ఇవి ఈ రోజు ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 35 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ

0: తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారన్నది బలమైనటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఏ స్పీడ్ తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలన్నది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
1: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు, పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావానిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం, పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
1: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతుల జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని, సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు రవీంద్ర మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు

0: ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. 10-టన్మితం మానవీయ సహాయ్యేన సహ తృతీయం విమానయానం కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితస్య నేపాలదేశస్య కృతే భారతం మానవీయ సహాయం ప్రవర్తితమస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజికాంతర్జాలీయే పటలే ఏతత్ సూచితవాన్. మంత్రీ అవదత్ యత్ సహాయార్థం పోర్టబుల్ జనరేటర్ సెట్, డిగ్నిటీ కిట్స్, భోజ్య పదార్థాః, జలశుద్ధీకరణాయ ఔషధయశ్చ సంతి. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ టనల ఉద్ధార కార్యార్థం చికిత్సకానాం పరాచికిత్సకానాం దళస్య చ 11 సదస్యాః అపి సంతి. సహ నేపాలస్య వర్తమాన సహాయోద్ధార కార్యయోః చ ప్రయత్నానాం కృతే భారతస్య సమర్థనం పునః ప్రతిపాదితవాన్. అత్రాంతరే నేపాల తిబ్బతయోః వినాశకారి ఆకస్మిక్ జలాప్లావనేన మృతకానాం సంఖ్యా 57.5% యావత్ వర్ధితా. ప్రాయః 1.5 సహస్రం యావత్ జనాః అధునాపి లుప్తాః సంతి. ఉద్ధారదళాని నదీతీరేషు జీవితానాం కృతే పృథక్ పృథక్ నివాసస్థానాని, అధః ప్రవహితాని శవాని చ అన్వేషయంతి. దక్షిణ పశ్చిమ చీన దేశే 1.5 తీవ్రతాయుక్తస్య భూకంపస్యానంతరం అధికారిణః 800+ జనాన్ ప్రభావిత మండలేభ్యః నిష్కాసయన్ నూతనాః సంచేతనాః చ దత్తవంతః, యేన ఇతోపి జలాప్లావనస్య ఆశంకా వర్ధితా. భారతేన ప్రముఖం ఉద్ధార కార్యం ఉపశమన కార్యం చ సమారబ్ధం. విదేశ మంత్రాలయః అవదత్ యత్ బుధవాసరే ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం 20-300 యావత్ భారతీయాః నాగరికాః సంపర్కహీనాః సంతి అథవా లుప్తాః సంతి ఇతి కథ్యతే. విదేశ మంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ అన్య రాష్ట్రాణాం భారతీయ మూల నివాసినః ప్రాయః 100 యావత్ జనాః అపి సంపర్క రహిత రూపేణ ఏవ తిష్ఠంతి. ह्यः नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीजायसवालः अवदत् यत् त्रिशूली वन जलविद्युत् परियोजनायां कार्यं कुर्वन्तः 63 भारतीयाः नागरिकाः प्रभावितक्षेत्रात् रक्षिताः. श्रीजायसवालः प्रसारमाध्यमैः सूचितः.

0: उक्तवान् यत् जलाप्लावित क्षेत्रात् काठमाण्डुनगरं प्राप्तवन्तः तमिलनाडुराज्यात् एकविंशति भारतीयाः नागरिकाः ह्यः नवदिल्ल्याम् आगतवन्तः। विदेशमन्त्री डॉ एस जयशंकरः नवदिल्ल्यां नेपालदेशात् विमोचितान् तमिलनाडुराज्यस्य एकविंशति तीर्थयात्रिभिः सह मिलितवान्। पश्चात् प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् सः नेपालसर्वकारस्य तस्य सेनायाः च उद्धारप्रयासानां कृते धन्यवादं प्रदत्तवान्। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्यारभ्य द्विदिवसीय उज्बेकिस्तानदेशस्य यात्रायां भविष्यति। प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शवकत मिर्जियोयेव इत्यस्यामन्त्रणे ताशकन्दनगरं गमिष्यति। यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति। अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिकसहमतिम् इतोऽपि सुदृढीकरणम् अस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्यारभ्य तमिलनाडु कर्णाटक केरल लक्षद्वीपराज्यानां त्रिदिवसीयायां यात्रायां भविष्यति। भ्रमणावधौ उपराष्ट्रपतिः शिक्षा जनसेवा सांस्कृतिक परम्परा उद्योग शैक्षणिक सहयोग मत्स्य पालनादि प्रमुख सार्वजनिक उत्सवेषु भागं ग्रहीष्यति। राधाकृष्णनवर्यः अद्य तमिलनाडुराज्यस्य ईरोडनगरे कोङ्गु विल्लालर इन्स्टिट्यूट ऑफ टेक्नोलॉजी ट्रस्ट इत्यस्य संस्थापक दिवसस्य समारोहे भागं ग्रहीष्यति। पश्चात् दिने उपराष्ट्रपतिः बेंगलुरुनगरं गमिष्यति, यत्र सः विधानसौधे कर्णाटकस्य पूर्व मुख्यमन्त्रिणः रामकृष्ण हेगडे वर्यस्य शतवार्षिक समारोहे भागं ग्रहीष्यति। भारतस्य बेलावन सेंथिल कुमारः गतरात्रौ निर्णायक स्पर्धायां वलाज्स फार्कस इत्यमुं 3-0 इत्यंकैः पराजित्य बुडापेस्ट ओपन कॉपर टूर इति उपाधिम् अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్మల్ జిల్లా సమాచార సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న.
2: నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంట మార్పిడి విధానాలు తదితర అంశాలపై నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ సమాపేశం నిర్వహించారు. ఢిల్లీలో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగిస్తామని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 35,000 ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రస్తుత పరిస్థితులను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా స్వల్పకాలిక పంటలు సాగు చేసుకునేందుకు సమయం ఉన్నందున రైతులు కంది, పంట వంటి ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాల లభ్యత తగ్గి బోర్బావులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు, ఇతర నేరాలు అరికట్టడానికి ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు వారిపై నిఘా ఉంచినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు. ఇతర రాష్టాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన వారిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఆలయాల్లో దొంగతనాలు జరిగినట్లయితే వెంటనే సంబంధిత ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లాలో ఉన్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, ఆశా కార్యకర్తలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సీజన్లో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వాటికి అవసరమైన అన్ని మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ, పిల్లలు పుట్టినరోజు, వివాహ దినోత్సవం రోజున చెట్లు నాటాలని బాసర చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారి అపర్ణ అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లీ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భౌగోళికంగా అటవీ ప్రాంతం 33% ఉండాలని, అప్పుడే పర్యావరణం సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను వాడకుండా ఉండి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు. విద్యార్థులు చిన్ననాటి నుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందజేయాలని అన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రాతూడ్ రమేష్ తెలిపారు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 7,55,344 మంది ఓటర్లు ఉన్నారు.

0: చేసినట్లు పేర్కొన్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు చెప్పారు. అందులో నుంచి 6,42,174 మంది ఎన్యూమరేషన్ పత్రాలు అందించారని, వీరందరినీ ఓటరు జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వని 1,13,170 మంది అన్కలెక్టెడ్ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. వీరందరికీ అక్టోబర్ 13వ తేదీ వరకు ఎన్నికల సంఘం గుర్తించిన ఆధారాలు చూపిస్తే మళ్లీ ఓటరు జాబితాలో చేరుస్తామని చెప్పారు. వీరందరినీ ఓటు నుంచి తొలగించినట్లు కాదని, పూర్తి విచారణ చేసిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో భూముల సర్వే ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే రికార్డ్ అధికారి నరసింహమూర్తి అన్నారు. భూముల డిజిటల్ సర్వేపై జిల్లాలోని సర్వేయర్లకు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్లు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. అధునాతన పరికరాల ద్వారా సర్వే నిర్వహణ సులభంగా ఖచ్చితత్వంతో ఉంటుందని అన్నారు. ప్రణాళిక ప్రకారం సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే నిర్వహణకు సంబంధించి నూతన ల్యాప్టాప్లు సర్వేయర్లకు అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని రాష్ట పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి పలు గ్రామాల్లో అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామాల్లో తడి పొడి చెత్త నిర్వహణ పగడబందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. గ్రామ అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని, ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
1: నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్ లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్థాన్ లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్థాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యకుడు మిర్జియోయెవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమాపేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో సమాపేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికే ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశీలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు

0: ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిగురుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tonnula manavata sahayanto mudo vimanam Kathmandu ku bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టు లో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ది మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 48 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China వైపు చిక్కుకున్న సుమారు 400 మంది భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్ లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నవారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్, బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్నవారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdn ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణ గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జులై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మారక నిల్వలు 12.4 బిలియన్ డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో 729.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో 9.4 బిలియన్ డాలర్లు పెరిగి 591.3 బిలియన్ డాలర్లకు చేరుకోగా, బంగారు నిల్వలు 2.8 బిలియన్ డాలర్లు పెరిగి 114.2 బిలియన్ డాలర్లకి చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండడానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న

0: 37వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్ లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా రెండవ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గనులను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సర్వం లక్ష్మీమయం ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇందులో శ్రీమతులు జి విశాలిని, డి సౌజన్య, ఎస్ స్వాతి పాల్గొన్నారు. వినండి సర్వం లక్ష్మీమయం ప్రత్యేక కార్యక్రమం.
5: లక్ష్మణ్ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ ధామేశ్వరి అంటూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే మాసమే శ్రావణం. విష్ణుమూర్తి దేవేరిగా, సిరిసంపదలకు అధిదేవతగా మనసారా పూజించే భక్తులను అనుగ్రహించే వరప్రధాయినిగా బాసిల్లే లక్ష్మీదేవికి ఎన్నో రూపాలు. శ్రీచక్రం ఆకారంలో కనిపిస్తూ భక్తుల్ని ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించే ఆలయమే తమిళనాడు వెల్లూరులోని సిరిపురం 100 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం మొత్తం పసిడి తాపడంతో మెరిసిపోతూ కనిపిస్తోంది. ఆలయ నిర్మాణంలో సుమారుగా 1500 కిలోల బంగారాన్ని వాడడమే కాదు, ఇక్కడ కొలువుదిరిన లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా బంగారంతోనే తయారు చేశారు. లక్ష్మీనారాయణగాను పూజలు అందుకునే ఈ దేవిని దర్శిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. కొన్ని సంవత్సరాల క్రితం నారాయణీ పీఠం నిర్మించిన ఈ ఆలయంలో జరిగే విశేష పూజలు భక్తుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రోజు 1008 దీపాలను వెలిగించి అమ్మవారికి చేసే అభిషేకాల్ని, పౌర్ణమి నాడు నిర్వహించే ప్రత్యేక పూజల్ని చూసి తరించాల్సిందే. అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో నిర్వహించే అన్నక్షేత్రానికి వెళ్లి దేవీ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు.

రుక్మవాహినిగా దర్శనమిస్తూ అంబాబాయి, మహాలక్ష్మి, లక్ష్మీ భవానీ, కర్వీర్ మహాలక్ష్మి పేర్లతో పూజలు అందుకుంటూ తనని దర్శించుకునే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే శక్తి స్వరూపిణిగా కొలువుతీరిన శ్రీదేవిని చూడాలంటే మహారాష్టలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లాలి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మహిమాన్వితమైన క్షేత్రంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో సతీదేవి నయనాలు పడ్డాయని, అందుకే ఇది శక్తిపీఠాల్లో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. కాశీక్షేత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించే ఈ ఆలయాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యులు దర్శించుకుని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ స్థల పురాణాన్ని గమనిస్తే ఓసారి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు భృగు మహర్షి వస్తే అతడి రాకను స్వామి గమనించలేదట. దానికి ఆగ్రహించిన ఆ మహర్షి స్వామి వక్షస్థలంపై తన్నాడని, అది సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని వీడి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసిందని, తర్వాత ఇక్కడే స్థిరపడిందని పురాణగాథ. రథసప్తమి సమయంలో మూడు రోజుల పాటు అమ్మవారిపైన సూర్యకిరణాలు పడే తీరు అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజు దేవి పాదాలపైన కిరణాలు పడితే రెండవ రోజున మధ్య భాగంలో, మూడో రోజున ముఖంపైన సూర్యకిరణాలు కనిపిస్తాయి. ఈ వేడుకను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి పోటీ

హైదరాబాద్లోని చారిత్రాత్మక నిర్మాణమైన చార్మినారును ఆనుకొని కనిపించే భాగ్యలక్ష్మి దేవాలయంలో కొలువుదీరిన భాగ్యలక్ష్మిని పూజించే వారికి విజయం సొంతమవుతుందని పేరు. అందుకే న్యాయమూర్తులు, రాజకీయ నాయకులతో పాటు ఇతర ప్రముఖుల సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన భాగ్యలక్ష్మి విజయాన్ని ప్రసాదించే స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది. ఏ వేళలో అయినా అమ్మవారిని భక్తజనం దర్శించుకునే విధంగా ఈ ఆలయానికి ఇనుప జాలీ తలుపులు ఉంటాయి. నవాబుల పాలనలో ఓ పశువుల కాపరికి అమ్మవారు దర్శనమిచ్చి తన ఉనికిని రాజుకు తెలియజేయమని చెప్పిందట. దాంతో ఆ పశువుల కాపరి తాను వచ్చే వరకు అక్కడే ఉండమని దేవితో చెప్పి ఆ తరువాత తిరిగి రాలేదట. అలా అమ్మవారు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందని ప్రతీతి. ప్రస్తుతం అమ్మవారు వెలిసిన చోట పెద్ద చెట్టు, ఓ శిల ఉండేవని

దీపావళి, బడీ దీపావళి ఇలాంటి ప్రత్యేక పూజల్ని నిర్వహించి దేవి విగ్రహాన్ని చార్మినార్ ప్రధాన మార్గాల్లో ఘనంగా ఊరేగించడం ఎంతో విశేషం.

విద్యాజ్ఞాన స్వరూపిణిగా, సంతాన ప్రదాయనిగా, విజయాన్ని ప్రసాదించే దేవతగా, అభయముద్రతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించే అధిదేవతగా మహాలక్ష్మిని వివిధ రూపాల్లో కొలుస్తారు భక్తులు. అలాంటి రూపాలన్నీ అష్టలక్ష్మిలుగా ఒకే చోట కొలువు తీరి అష్టైశ్వర్యాలను అందించే ఆలయమే చెన్నై బీసెట్ నగర్లోని అష్టలక్ష్మి దేవాలయం. సముద్రానికి దగ్గరగా ఓంకారం ఆకారంలో వర్ణరంజితంగా నిర్మించిన ఈ ఆలయానికి ఓంకార క్షేత్రమని పేరు. సుమారు 52 సంవత్సరాల క్రితం కంచీమఠానికి చెందిన చంద్రశేఖర సరస్వతి ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని భక్తులు నిర్మించారట. 4 అంతస్తులు ఉండే ఈ క్షేత్రంలో 2 అంతస్తులో లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కలిసి దర్శనమిస్తుంటే, అక్కడి నుంచి పైకి వెళ్తే సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మిని చూడొచ్చు. మరికొన్ని మెట్లెక్కితే 4వ అంతస్తులో ధనలక్ష్మిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తులు 1వ అంతస్తులో ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మిని పూజించవచ్చు. ఈ ప్రాంగణంలో విష్ణుమూర్తి, దశావతారాలతో పాటు గణేశుడు, ధన్వంతరి, ఆంజనేయ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ అమ్మవారు గులాబీ రంగు పద్మంలో ఆసీనురాలే చతుర్భుజిగా భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే ఈ అమ్మవారిని మోక్షప్రదాయనిగాను, అష్టసిద్ధుల్ని ప్రసాదించే దేవిగాను.

కోరిన కోర్కెలను నెరవేర్చే కల్పవల్లిగా, శుభాలు నొసగే శాంతి స్వరూపిణిగా బాసిల్లుతూ భక్తులకు దర్శనమిస్తోంది కనకదార మహాలక్ష్మి. కేరళ ఎర్నాకులంలోని పున్నోర్ కోడ్లు కనిపించే ఈ ఆలయంలోని అమ్మవారిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఓ నమ్మకం. పిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా చేసే ఈ ఆలయంలో మహాలక్ష్మి, మహాగణపతి, ఆది శంకరాచార్యులతో కలిసి భక్తులకు దర్శనమిస్తోంది. దేశవ్యాప్తంగా పలు మహాలక్ష్మి ఆలయాలు ఉన్నా కనకదార మహాలక్ష్మి ఆలయం ఇదొక్కటే కావడం గమనార్హం. జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకదార స్తోత్రం చదివిన ఇంటికి దగ్గర్లోనే కనిపిస్తుంది ఆలయం. పురాణాల ప్రకారం ఓసారి ఆదిశంకరాచార్యులు ఈ ఊళ్ళోని ఓ ఇంటికి భిక్షకు వెళ్లాడట. కడు పేదరికంతో బాధపడుతున్న ఆ ఇంటి ఇల్లాలికి ఏమీ ఇవ్వాలో తెలియక తాను ఉపవాసం విడిచాక తినాలనుకుని దాచుకున్న ఉసిరికాయను భిక్షగా

చేసిందట. ఆమె పరిస్థితికి చలించిపోయిన జగద్గురువు ఆ స్త్రీ ఎదురుగానే కనకధారా స్తోత్రాన్ని పఠించడంతో లక్ష్మీదేవి అనుగ్రహించి బంగారు ఉసిరికాయల్ని వానగా కురిపించిందట. అందుకు నిదర్శనంగానే ఆ ఇంటికి దగ్గర్లోనే కనకధార మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు. 10 సంవత్సరాల క్రితం ఆదిశంకర కనకధార స్మారక ట్రస్ట్ నిర్మించిన ఈ ఆలయంలో ఏడాది మొత్తం జరిగే పూజలు ఒకెత్తైతే నవరాత్రుల సమయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు మరొక ఎత్తు. ఆ సమయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వడాన్ని చూడాల్సిందేనంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు జగద్గురువు భిక్షకు వెళ్లిన ఇంటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

ఏ ఆలయంలో చూసినా భక్తులకు గర్భగుడిలో ప్రవేశం ఉండదు. కాని విశాఖపట్నం పాతనగరం బురుజుపేటలోని కనకమహాలక్ష్మి దేవాలయంలో మాత్రం భక్తులే గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని స్వయంగా పూజించి దేవీ కటాక్షాన్ని పొందవచ్చు. నమ్మి కొలిచేవారికి ఇలవేలుపుగా కోరిన కోరికలను నెరవేర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న కనకమహాలక్ష్మిని దర్శించుకునే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు ఓ కాసు బంగారం లేదా కొత్త వస్తువును కొన్నా, వాహనాలు తీసుకున్నా, పిల్లలు పుట్టినా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి చూపించి మరీ వెళ్లడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తారు. సుమారు 125 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని గర్భగుడికి ద్వారం పైకప్పు ఉండవు. ద్వారానికి బదులుగా పరదా ఉంటే పైకప్పు పైన కొబ్బరి మట్టలు కనిపిస్తాయి. అలాగే ఈ అమ్మవారికి ఎడమచేయి కూడా ఉండదు. పూర్వం విశాఖ రాజుల ఇలవేల్పు అయిన కనకమహాలక్ష్మి నగరం మధ్యలో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

విశాఖ రాజులు శత్రువులకు భయపడి అమ్మవారి విగ్రహాన్ని ఓ బావిలో భద్రపరిస్తే కొన్నాళ్లకు దేవి తన ఉనికిని ఓ బ్రాహ్మణునికి తెలియజేసిందట. అయితే ఆ బ్రాహ్మణుడు బావిలో నుంచి విగ్రహాన్ని బయటకు తీయడానికి తిరస్కరించడంతో ఆగ్రహించిన అమ్మవారు పరిగ అనే ఆయుధంతో అతడిని సంహరించేందుకు సిద్దమైంది. ఆ భక్తుడు భయంతో శివుడిని పూజించాడని, అప్పుడు స్వామి ప్రత్యక్షమై అమ్మవారి ఎడమచేతిని నోచేతి వరకు ఖండించి ఆ తరువాత కనకమహాలక్ష్మిగా పూజలు అందుకుంటావని దేవితో చెప్పాడని, అందుకే బురుసుపేట రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండా కనకమహాలక్ష్మి కొలువుదీరిందని చెబుతారు. ఈ దేవికి శ్రావణమాసంలో విశేష పూజలను నిర్వహించడంతో పాటు మార్గశిరంలో నెల రోజుల పాటు మాసోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు.

లక్ష్మీదేవి ఆనందానికి కారణం ఆ సిరుల తల్లే. సంతృప్తికి మూలము ఆ మహాలక్ష్మిని. అందుకే ఆ అమ్మ కటాక్షం కోసం సకల జనాలు ఎదురుచూస్తూ ఉంటారు. దేవికి ప్రీతికరమైన ఈ శ్రావణమాసంలో వరలక్ష్మిని కొలుస్తూ ఇంటింటా పూజలు నోములు చేసుకుంటారు. శ్రావణ శోభతో లోకమంతా అలరారే వేళ అన్నింటా అమ్మ రూపాల్ని చూపిస్తూ అందంగా అలంకరి

లక్ష్మీ నమస్తుతే అంటూ అమ్మవారి రూపాన్ని చూడగానే దండం పెట్టేస్తాం. అలాంటి తల్లి వరలక్ష్మి వ్రతంలో నిజంగానే వచ్చి కూర్చుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. ఆ అద్భుతాన్ని మీ పూజలోకి తీసుకురావాలంటే కొత్తగా వచ్చిన ఈ లక్ష్మీదేవి విగ్రహాలని కొలువు తెచ్చుకోండి. దేవీ ముఖాలు చీర కట్టి అలంకరించిన లక్ష్మీదేవి బొమ్మలు తెలిసినవే, కాని ఇప్పుడు అచ్చంగా ఆలయంలో దేవేరిలా కనిపించే విగ్రహాలే వస్తున్నాయి. బంగారు వెండి లోహాలతో అమ్మ రూపాన్ని సాక్షాత్కరించేలా వీటిని రూపొందిస్తున్నారు. కాంతులీనే రాళ్లని మెరుపులని రంగుల్ని జతచేస్తూ ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిల్లో విడిగా పద్మం పైన ఆసీనమైన శ్రీలక్ష్మీ విగ్రహంతో పాటు గణపతి సమేత లక్ష్మీదేవి రూపాలు, వరుసగా కొలువుదీరిన అష్టలక్ష్మీ విగ్రహాలు ఉన్నాయి. కోరుకున్న ఎత్తులో అందుబాటులో ఉండే వీటిల్లో నచ్చిన విగ్రహాన్ని ఎంచుకున్నామంటే ఆ బంగారు తల్లి నట్టింటి శోభను అమాంతం పెంచేయదా. మహాలక్ష్మి మనింటికొచ్చిన అనుభూతిని అందివ్వదా.

శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ పూజల్లో భాగంగా ముత్తైదులకు బొట్టు పెట్టి ఆహ్వానించడము మామూలే. మరి ఆ పిలుపుల్లో శుభసూచకంగా భావించే కుంకుమను సాదే భరణంలో పెట్టుకెళ్తే ఏం బాగుంటుంది? అందుకే భరణిని ఆభరణంలా మార్చారు. ఇప్పుడు వాటిల్లోనే సరికొత్తగా వచ్చాయి లక్ష్మీదేవి భరణులు. అమ్మవారి రూపంతో కొంతమంది బంగారపు భరణిని తయారు చేయించుకుంటే మరికొందరు వెండిపైన పుత్తడి పూతను వేయించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కుంకుమ భరణిల్ని పట్టుకుని రావమ్మ మా ఇంటి పూజకు అంటూ నోము పిలుపులు మొదలు పెడితే స్వయంగా ఆ లక్ష్మీదేవినే ఆహ్వానించినట్లు ముత్తైదువులు ఆనందంతో పొంగిపోతారు.

లక్ష్మీదేవిని తలుచుకోగానే పద్మాలు, పక్కన ఉండే ఏనుగులు గుర్తొస్తాయి. పద్మాసనంలో కూర్చున్న దేవిపైన ఇరుపక్కలా ఉన్న గజాలు కలశాలతో అభిషేకం చేస్తూ కనిపిస్తూ ఉంటాయి. పురాణాల ప్రకారం గజరాజును ఐశ్వర్యానికి ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే ఏనుగులతో ఉండే లక్ష్మీదేవి ఫోటోల్ని, విగ్రహాలని ఇంట్లో పెట్టుకుంటే శుభప్రదమని భావిస్తారు. అంతేకాదు, సంపదకు చిహ్నంగా భావించే ఏనుగుల బొమ్మల్ని, విగ్రహాలని శ్రావణమాసంలో చేసుకునే వరలక్ష్మి పూజల్లోనూ ఉంచుతారు. పువ్వుల దగ్గర నుంచి పీఠం వరకు ప్రతీదీ ప్రత్యేకంగా వచ్చినట్టే ఇప్పుడు మామూలు ఏనుగు బొమ్మలకు బదులుగా బంగారు, వెండి మెరుపులతో రూపుదిద్దుకున్నవి దొరుకుతున్నాయి. లక్ష్మీ విగ్రహంతో పాటు రంగుల ఎనామిల్ కోటింగులతో వస్తున్న ఈ వెండి ఏనుగులు విడిగానూ దొరుకుతున్నాయి. ఇతర సామాగ్రితో పాటు పూజా సెట్లోనూ వస్తున్నాయి. ప్రత్యేకంగా వ్రతం చేసుకోవాలనుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు.

అధి సంపదలకు మూలమైన శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపంగా బంగారాన్ని వరలక్ష్మి పూజలో భాగంగా చేస్తారు. సకల సంపదలు కలగాలని కోరుకుంటూ శక్తి కొద్దీ బంగారు ఆభరణాన్ని వ్రతంలో ఉంచుతారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ ఆనవాయితీని బట్టి భక్తులకు తగ్గట్లు బంగారు నాణేలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అందులో భాగంగానే కాసులో లక్ష్మీదేవి రూపం కొట్టొచ్చినట్లు కనిపించేట్లు వచ్చింది. సాదా బంగారు కాసు రూపానికి భిన్నంగా బిల్లపైన అందంగా చెక్కిన అమ్మవారి రూపం కనిపిస్తుంది. రూపు చుట్టూ చక్కని నగిశీలు, రంగుల రత్నాలు, అదనపు శోభగులు అద్దుతున్నాయి. పూజలో ఉంచిన ఈ లక్ష్మీదేవి కాసు మహాలక్ష్మికి మరో రూపమే అవుతుంది. మరి ఒక్కో కాసుతో పాటు 108 బంగారు వెండి రూపులు సెట్టుగాను చేసి ఇస్తున్నారు. పూజ తర్వాత నేరుగా ధరించేలా లాకెట్లలానూ వీటిని చేయించుకోవచ్చు.

దీపజ్యోతిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. మరైతే దీపాల్లో సాక్షాత్తు లక్ష్మీదేవే కనిపిస్తే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అంటూ ఆ దీపలక్ష్మికి నమస్కారం చేయమా. ఈసారి పూజలోకి మీరు కూడా ఈ కళను తెప్పించుకోవాలనుకుంటే ఇత్తడి పుత్తడి వెండి లోహాలతో చేసిన ఈ కుందులను కొనియండి. లక్ష్మీదేవి, ఏనుగులు, పద్మాలు ఇలా అమ్మవారికి సంబంధించిన రకరకాల రూపాలతో కనువిందు చేసే విగ్రహాలతో వస్తున్నాయి దీపాలు. రకరకాల సైజుల్లో ఒకటి నుంచి కావలసినన్ని దీపాలు వెలిగించుకునేలా బోలెడన్ని వెరైటీల్లో అందుబాటులో ఉన్నాయి. పూజలో అమ్మవారి పీఠం పక్కన అటూ ఇటూ ఈ జ్యోతుల్ని వెలిగించారంటే దీపాలే మహాలక్ష్మిగా కాంతులేనుతూ వచ్చిన అతిథుల్ని ఆకట్టుకుంటాయంతే.

ఈరోజు కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు మధురమైన భాష మన తెలుగు భాష ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.
4: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో ఉన్న ఇందిరాగాంధీ రాష్ట్రీయ సంగ్రహ నేషనల్ ట్రైబల్ మ్యూజియంలోని కళాఖండాలు, పెయింటింగ్ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, దాని తరహాలోనే భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను పూర్తిస్థాయి హంగులతో ముస్తాబ్ చేస్తామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. గురువారం భోపాల్లోని నేషనల్ ట్రైబల్ మ్యూజియం డైరెక్టర్ ఆఫ్ ఈ గ్రామ్స్ ప్రొఫెసర్ అమితాబ్ పాండే ఆధ్వర్యంలో నేషనల్ ట్రైబల్ మ్యూజియంలోని పెయింటింగ్ చిత్రాలు, కళాఖండాలు, ఆ రాష్టంలోని కల్చర్కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను, తాత్కాలికంగా తడకలతో నిర్మించిన ఇండ్లు, కలపతో తయారు చేసిన కళాఖండాలకు సంబంధించిన విషయాలను డైరెక్టర్ ద్వారా తెలుసుకున్న అనంతరం ఐటీడీఏ పీఓ రాహుల్ గారు మాట్లాడుతూ, నేషనల్ మ్యూజియంలో పొందుపరిచిన కళాఖండాలను, పెయింటింగ్ చిత్రాలు, సహజంగా నిర్మించిన తడకల ఇండ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, మ్యూజియం బయట పర్యాటకులకు ఆకర్షించే విధంగా నిర్మించిన మౌంటైన్ చాలా అద్భుతంగా ఉందని, దీని తరహాలోనే భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియంను పూర్తిస్థాయి హంగులతో పర్యాటకులకు కనువిందు చేసేలా తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముదిగొండ పోలీస్ స్టేషన్ ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు సందర్శించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి పరిశీలించారు. సిబ్బంది పనితీరు పరిశీలించిన కమిషనర్ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్ కు వచ్చే బాధితులు ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసిస్తున్న వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం ప్రారంభించడం జరిగిందని, అందుకు మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో అందించేందుకు ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారిని శ్రీమతి పి విజయలక్ష్మి గారు తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు http://tgobmma.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు, నిరుద్యోగ మహిళలు, పేద, నిరాధారణకు గురైన వితంతు, ఒంటరి, వికలాంగులకు, అనాథ మహిళలకు టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. జాతీయ షెడ్యూల్ తెగల కమిషనర్ సభ్యులు జాటోత్ హుస్సేన్ గారు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. కమిషనర్ కు అందిన వివిధ ఫిర్యాదుల

సంబంధిత అధికారులు ఫిర్యాదుదారుల నుంచి వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 40 కేసులకు సంబంధించి విచారణను చేపట్టారు. కేసుల వారీగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. షెడ్యూల్ తెగలకు సంబంధించిన సమస్యలను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కమిషన్ సభ్యులు సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాలను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్టంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ గారు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో వ్యక్తుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని, యువత వీటి బారిన పడకుండా ముందస్తు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు, యువత, కార్మికులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగ అభివృద్దిపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుతో పాటు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. నీటి పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, భద్రత, రవాణా తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను గుర్తించి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు మాట్లాడుతూ జిల్లాలో ఎలినినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించామని, నీటి పీజీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్దికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు సూచనల మేరకు కొత్తగూడెం డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రతాప్ కొత్తగూడెంలోని జీజీహెచ్ లో అగ్రవాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ నేత్రదానం ద్వారా మరణాంతరం అంధుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఎంతో అవకాశం ఉంటుందని, సమాజం లోని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. నేత్రదానానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలు, కార్నియా దానం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. నేత్రదానం వల్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ఎక్కువ మందిని నేత్రదానానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాలతో పాటు ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, ఇంకా ఫైర్ విభాగాల్లో సుమారు 7,000 పైగా ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఉద్యోగాల సాధనలో తోడ్పడేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు తెలిపారు. జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్దం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కోచింగ్ లో భాగంగా అనుభవజ్ఞ

0: కలెక్టర్ శ్రీ మూడు గణేష్ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ శ్రీ అంకిత్ గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించి అవి మనుగడ సాగించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను సుజాత్నగర్, లక్ష్మీదేవపల్లి, టేకలపల్లి, మనుగూరు, భద్రాచలం, దమ్మపేటలో మంజూరు చేశారు. ప్రతి కేంద్రంలో విడ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 3 కౌన్సిలర్లను నియమించి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు వారికి కేటాయించిన గ్రామాలలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు పొదుపు, పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, బ్యాంక్ లావాదేవీలపై అవగాహన, బ్యాంకు రుణాలు, సక్రమ రుణ చరిత్ర ఆవశ్యకత, సైబర్ మోసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన జీవో 528 ప్రకారం రైతులు సాగు చేసే 7 రకాల వరి విత్తనాలకు బోనస్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతించిన ఈ 7 రకాలు సాగు చేసే రైతులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు సొంత విత్తనాలు వాడి పంట సాగు చేసే సందర్భంలో తప్పనిసరిగా స్వీయ ధృవీకరణ పత్రాన్ని అందజేయాలని, రైతులు పండించే 7 రకాల విత్తనాల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. బీపీటీటీ 5204, ఆర్ఎన్ఆర్ 1508, హెచ్ఎంటీ సోనా, జయశ్రీరామ్, కేఎన్ఎం 1638, వరంగల్ 44, కేఎన్ఎం 7715. ఈ రకాలను సాగు చేసే రైతులు తప్పనిసరిగా స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన సామాజిక చైతన్యాన్ని నింపే నాటకాలు అందరినీ అలరించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సంఘం శరణం గచ్చామి, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చిత్రాలతో రూపొందించిన సత్యశోధన నాటకాన్ని హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు మంగళ బుధవారం 2 రోజుల పాటు గౌతంపూర్ కమ్యూనిటీ హాల్లో ప్రదర్శించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వెంకటరమణ నాటకాలను ప్రారంభించారు. విద్యార్థులు, స్థానిక వాసులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నాటకాలను తిలకించారు. కబడ్డీ జాతీయ టెస్టులో ఖమ్మం జిల్లాకు చెందిన 5 ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వి సత్యనారాయణ, భాగ్య, చంద్రశేఖర్, కె ప్రవీణ్ కుమార్, కె లాలయ్యలు జాతీయ అర్హత సాధించారు. వీరిని జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి కె క్రిస్టోఫర్ బాబు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి టోర్నమెంట్ ను పాల్వంచలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల జిల్లా అధికారి శ్రీ పరంధామరెడ్డి గారు తెలిపారు. ఖోఖో, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, కబడ్డీ పోటీలను పాల్వంచలోని మినీ స్టేడియంలో, బాస్కెట్బాల్, హాకీ, స్విమ్మింగ్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ పోటీలు కేటీపీఎస్ లోని విద్యుత్ కళాభారతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, బయోడేటా, ఫోటోను జత చేసి జిల్లా యువజన క్రీడల జిల్లా అధికారి కార్యాలయంలో ఈ నెల 31లోగా అందజేయాలని, మరిన్ని వివరాలకు 9505423226 నెంబర్ను సంప్రదించాలని కోరారు.
1: మీరింతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.

కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ వారు మార్కెటింగ్ డివిజన్ నార్థరన్ రీజియన్ న్యూఢిల్లీ ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. 433 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్ 156, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 208, ట్రేడ్ అప్రెంటిసులు 69 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషనిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో కనీసం 50% మార్కులతో ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆగస్టు 31, 2026 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.ivocl.com www.ivocl.com. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 6 సెప్టెంబర్ 2026. మరొక ప్రకటన. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. 34 ఖాళీలు ఉన్నాయి. ఫినాన్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, హెచ్ఆర్, ఎలక్ట్రికల్, సివిల్ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బిఈ, బీటెక్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. 31 జూలై 2026 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వీరికి నెలకు స్టైఫెండ్ గా 12,000 నుంచి 15,000 వరకు అందుతుంది. అర్హతా పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.aai.aero. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.aai.aero. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 30 సెప్టెంబర్ 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనుకురం IGO గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే

0: వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: నా పేరు శ్యామ్ ప్రసాద్ అండి, వేతలగడ్డ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, శ్యామ్ ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతుంది మా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ రోజు మరి మా శ్రోతలతో మీరు ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు?
1: రాఖీ పండుగ సందర్భంగా మాట్లాడదాం.
0: రాఖీ పండుగ సందర్భంగా ఏం మాట్లాడతారు చెప్పండి.
1: చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రాఖీ కడతారా, మనం లడ్లు ఎప్పుడు తింటామా, లేకపోతే చిల్లర ఎక్కడ ఇస్తామా అక్కలకి చెల్లెలకి అని చెప్పి తిరుగుతూ ఉండేవారు ముందు రోజు నుంచి నిద్రపోకుండా. ఈ జనరేషన్ లో పిల్లలు ఎక్కడ ఇంటికి ఒక్కళ్ళే అయిపోతున్నారు సార్. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి జనరేషన్ కి పిల్లలు మారుతూ తగ్గుతూ తగ్గుతూ వచ్చి ఇప్పుడు సింగిల్ అయిపోయారు. ఉంటే ఆడపిల్లలన్నా ఉంటున్నారు ఇంట్లో, లేదా మగపిల్లలన్నా ఉంటున్నారు. కానీ ఏ ఇంట్లోనూ ఆడపిల్లలు మగపిల్లలు ఉండే ఇల్లు చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఈ పండుగల ప్రాశస్త్యం కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఉంటే అబ్బాయి అన్న అమ్మాయి అన్న ఉంటున్నారు తప్ప ఇద్దరు ఉన్న ఇల్లు చాలా తక్కువ ఉంటుంది. రాఖీ కట్టాలన్నా కట్టించుకోవాలన్నా పిల్లలు పొద్దున లేచి ఎదురు చూపులతో తప్ప ఇంట్లో అక్క కట్టిద్దో చెల్లు కట్టిద్దో అన్న సంతోషం ఉండట్లేదు పిల్లలు.
0: అది జనాభా అధికంగా పెరుగుతున్న సందర్భాలలో ఒక 15 సంవత్సరాల కిందట ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అనే నినాదంతో ప్రభుత్వమే ఫ్యామిలీ ప్లానింగ్ వైపు బందని మొగ్గు చూపింది. పెరుగుతున్న ఖర్చులు, ఆధునిక జీవన విధానం వల్ల ప్రజలు ఏం చేశారంటే వన్ ఆర్ నన్ అనే దానికి కట్టుబడి ఉన్నారు. ఒక పిల్లే చాలు మనం సాకలేము అనేసి. కానీ మన పూర్వీకులు, మన తల్లిదండ్రుల కాలంలో ఉన్న పూర్వీకులు ఏం చేశారంటే ఎంతమంది పిల్లలుంటే అంత గౌరవం దక్కేది గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని. కడుపు నిండా కనుక్కున్నావమ్మా, చాలా గొప్ప తల్లివి నువ్వు, ఇంతమంది పిల్లలకు తల్లివా నువ్వు అనేసి గౌరవించేవారు. కానీ ఇప్పుడు మనకేంటంటే వాళ్ళకి సాకిరి చేయలేమనే నప్పంతో పిల్లల్ని ఒక్కరిని మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
1: ఇళ్లలోనూ చూస్తున్నాను సార్, ఉంటే ఆడపిల్లలన్నా ఉంటారు లేదా మగ పిల్లలన్నా ఉంటారు, కానీ ఇద్దరు కలిసి ఉన్న ఇళ్ళు తక్కువ ఉంటుంది. పండగ సందర్భంగా అసలు వాళ్ళ ఇంట్లో ఆ శోభ గాని సంతోషం గాని ఎక్కడా కనిపించట్లేదు.
0: వాస్తవంగా ఒక పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలకలలాడుతూ ఉండేవారు. అమ్మాయిలు చక్కగా సాంప్రదాయ దుస్తులు వేసుకునేవారు, మగపిల్లలు ఇంట్లో ఆ పనులు ఈ పిల్లలకి సహకారంగా ఉండేవారు, బయటకు వెళ్లి సామాన్లు తీసుకురావడం అంత సందడిగా ఉండేది. ఇప్పుడు ఒకరే పిల్లలు అయిపోయేసరికి ఇంట్లో ఏముంది, అదే సోఫాలో కూర్చుంటారు, అదే సెల్ ఫోన్ పట్టుకుంటారు. పండగ అనే సందర్భాలలో కొన్ని పండగలకి భోగి స్నానాలు చేయాల్సి ఉంటుంది, అవి కూడా ఇప్పుడు మర్చిపోయారు. మరిలో ఎవరి బాత్రూమ్ లో వాళ్ళకి వెళ్ళిపోవడం, స్నానం చేయడం, బయటకు వచ్చాడు. కానీ ఒక రోజుల్లో పండగ వస్తేనే పరమాన్నం ఇంట్లో, ఎందుకంటే అప్పుడు అంత ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేవాళ్ళు కాబట్టి పండగ వస్తేనే పరమాన్నం ఇంట్లో. అది నానికి కూడా ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళు పండగ ఎప్పుడు వస్తుందా అనేసి. ఇప్పుడేమైపోయింది, నిత్యం పండగే, ఆలోచన వచ్చిందంటే పండగ చేసుకోవడమే.
1: అందుబాటులో ఉన్నసరికి పండగ ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న పిల్లలకి అన్న తమ్ముడు చెల్లి వీటికంటే ఇంపార్టెంట్ ఈ స్మార్ట్ ఫోన్, ఈ గ్యాడ్జెట్ తోనే ఎక్కువ అయిపోతుంది సార్. వీళ్ళకంటే ఎక్కువ బంధం వాటితోనే ఉంటుంది. ఒకప్పుడు పొద్దున్నే లేవడంతోనే అత్త మీద చెల్లి మీద లేదా తమ్ముడి మీద ఏదో గొడవ పెట్టుకొని అల్లరి చేసుకుంటే లేచి తిరిగే మనుషులు, ఇప్పుడు నిద్ర లేవడంతోనే చేతిలో ఫోన్ వెతుక్కొని పక్కనే ఉందని ఫోన్ చూసుకొని నిద్ర లేచే పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలు.
0: ఎవరికైనా దిండు పక్కనే ఫోన్ ఉండాల్సిందే కదా.
1: పెద్దవాళ్ళకంటే వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగ బాధ్యతలు తప్పనిసరి. కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఈ ఫోన్ తోనే నిద్ర లేవడం, ఫోన్ తోనే పడుకోవడం లాంటివి జరగడం వల్ల ఈ పండుగలు, అన్నదమ్ములు లేదా కుటుంబ బంధుత్వాలు, ఈ అన్యోన్యత తల్లిదండ్రుల మధ్య ఉన్నదే తప్ప కుటుంబ సభ్యుల మధ్య పంచుకునే ఇటువంటి కుటుంబ విలువలు వీళ్ళ దాకా చేరట్లేదని అనిపిస్తుంది సార్ ఈ జనరేషన్.
0: ఇదంతా రావాలనంటే కొంతమంది నైపుణ్యం ఉన్నటువంటి మేధావులు ఈ మధ్య కాలంలో మనకి తెలియజేస్తున్నారు ఏంటంటే కొన్ని రకాల యాప్స్ సటన్ ఏజ్ వరకు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చట్టాలు తీసుకురావాలి అనేది వాళ్ళు ఒక చట్టం తీసుకురావడానికి మేధావులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా గనక జరిగితే ఒక సటన్ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళకి విద్యకు సంబంధించిన యాప్స్ మాత్రమే అందుబాటులో ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళకి సరిపడని విషయం. దీన్ని ముందు ముందు మనం ఖచ్చితంగా తీసుకుంటాం, మార్పు వస్తుందనేసి ఆశిద్దాం. ఆ కోణంలో మనం అంత ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరింట్లో వాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయగలిగితే బెటర్.
1: అవును సార్, అదే పిల్లలకి తల్లిదండ్రులు ఒక్కళ్ళు అయిపోయేసరికి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ముద్దు మురుపుని చేసేసరికి కొన్ని విషయాలు వాళ్ళని డినై చేయలేకపోతున్నారు. చెడు జరిగినా గానీ
0: వాస్తవం వాళ్ళు ఏదైనా చేయాల్సిన తప్పదు.
1: గత రోజుల్లో అలా ఉండేది కాదు. 4 పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే దండించో ఏదో ఒకటి తల్లు నాన్నో ఎవరో ఒకళ్ళు మందలించి వాళ్ళకు భయం చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఆ భయం ఉండేది.
0: ఒకటి దండిస్తుంటే మిగతా ముగ్గురు సెట్ అయ్యేవాళ్ళు,
1: మిగిలిన దారిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా పోయింది, పూర్తిగా ఒకళ్ళే

0: వాళ్ళకి మొత్తం మంచి అయినా చెడైనా వాళ్ళతో పంచుకోవాలి కాబట్టి వాళ్ళు దాన్ని పిల్లలు కూడా ఎక్కువ మారం చేస్తున్నారు సార్. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.
1: ఓకే అండి శ్యామ ప్రసాద్ గారు, మరి మార్పు అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా సృష్టించుకోవాలి. ఎవరో వస్తారేదో చేస్తారు కాదు, మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలని అంటే వాళ్ళని ఎంతవరకు లాలించాలి, ఎంతవరకు మనం వాళ్ళని కంట్రోల్ చేయాలనేది గుర్తు పెట్టుకుంటే మంచిది. ఆకాశవాణితో చాలా చక్కటి విషయాలు మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసు? ఎంత వడ్డీనో తెలుసు? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది,
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: నమస్తే అండి.
7: నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గవర్నర్ సార్, నేను సార్ నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం యవన శ్రీరామ్ హనుమాన్ మాట.
6: ఓ హనుమాన్ గారు, బాగున్నారా? పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరి ఈ రోజు శనివారం
7: ఈ రాఖీ సందర్భంగా మా ఇంటిలో నా ముద్దుల మనమరాలతో ఇప్పుడే రాఖీ కట్టించుకున్నా. చాలా సంతోషంగా ఉన్నారు సార్.
6: ఓకే, రాఖీ కట్టించారు మనవరాలతో?
7: మనవరాలతో. మాకు ఆడపిల్లలు లేనందుకు మనవరాలు నిర్మించినందుకు నాకు ఎంతో చక్కరాని ఆనందం ఉన్నది.
6: ఒకటి గుర్తుపెట్టుకోండి హనుమాన్లు గారు, రక్షాబంధన్ అనేది కేవలం సోదర సోదరిమణుల మధ్యలో బంధం కాదు. మనకి ఎవరైతే మనకి రక్షగా ఉంటారో, బంధుత్వం ఉండొచ్చు, రక్త సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వరుస ఏదైనా పర్లేదు, రక్ష కట్టారని అంటే వాళ్ళ లైఫ్ కి మనం శక్తి ఇవ్వాల్సిందే. చాలా మంది ఏమనుకుంటారు ఇది కేవలం అన్నా చెల్లెల అనుబంధమే అనుకుంటారు, కానీ అలా కాదు. ఓకే, మీ మనవరాలు బాగా ఎంజాయ్ చేస్తుంటుంది మీకు రాఖీ కట్టి.
7: సంతోషం ఉన్నాం సార్. ఈ రోజు మన హ్యాపీగా ఇంట్లో ఆనందం ఉంది మాకు.
6: ఓకే అండి, మరి చక్కగా మరి పండుగను ఎంజాయ్ చేశారు మీరు. మరి మీకోసం ఆకాశవాణిలో మరి పాటల పల్లకి సందర్భంగా ఒక పాట కూడా వినిపిస్తున్నాం.
7: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, నమస్తే అండి. ఇది పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీరు ఎక్కడ నుంచి కాల్ చేశారు? గొల్లగూడెం రైడర్ బస్తీ కొత్తగూడెం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు, మీ పేరేంటి? ఓ, జొన్న రొట్టెలు ఈ మధ్య ప్రాచుర్యం బాగా వచ్చింది కదా. రోజు ఎన్ని అమ్ముతారు?
3: రోజుకు 1000-1500 రూపాయలు అమ్ముతారు. ఎందుకంటే ఆర్డర్ ఎక్కువ పోతాయి సార్.
2: ఆర్డర్ మీద ఎక్కువ పోతాయా?
3: ఆర్డర్లకు ఎక్కువ పోతాయి సార్.
2: మరి ఒకనొక రోజుల్లో జొన్న రొట్టె అంటే చాలా గట్టిగా దలసరిగా ఉండేది. ఇప్పుడు మీరు చేసే రొట్టెలు చాలా మెత్తగా మృదువుగా మన గోధుమ రొట్టెలాగా ఉంటున్నాయి. కారణం ఏంటై ఉంటుంది
3: అంటే,
2: కల్తీ చేస్తున్నారు అయితే?
3: అయితే కల్తీ అంటే కొద్దిగా బియ్యం పిండి ఉంటే సార్ మెత్తగా ఉంటది. ఒకటి ఏంటంటే సార్, హాట్ బాక్స్ ఉంటది కదా, హాట్ బాక్స్ లో పెట్టేటప్పుడు వీటి ఎక్కడ పోదు సార్, అది లోన ఉంటది కాబట్టి జొన్న రొట్టెలు మెత్తగా ఉంటాయి సార్.
2: కరెక్టే, గానీ ఒకనొక రోజులో జొన్న రొట్టె చేశారంటే ఖచ్చితంగా కర్రల పొయ్యి ఉండాలా? కర్రల పోయినప్పుడు జొన్న రొట్టె చేసి ఆ రొట్టెని గనక పొయ్యి చుట్టూతో ఇట్లా నిలబెట్టేవారు. దాని వేడిక ఇది గట్టిపడేది. మరి కల్తీ చేయడం వల్ల అప్పుడు బియ్యం పిండి, ఇప్పుడు షుగర్ పేషెంట్లు జొన్న రొట్టె తినాలి, మరి బియ్యం తినకూడదు. మరి మీరు బియ్యం పిండి కలపడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమే కదా.
3: అంటే మరి ఎక్కువ కలిపితే ప్రాబ్లం ఉంటాయి సార్.
2: ఏదైనా కూడా కలపచ్చు, మెత్తగా ఉండాలని కలపచ్చు, కానీ మరి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం దెబ్బతీసిన వారం అవుతాము. దయచేసి అలా చేయకుండా జొన్న రొట్టెని జొన్న పిండితోనే మొత్తం చేసి ఇవ్వండి, వాళ్ళకి సరిపోతుంది కదా.
3: అయితే ఈ రొట్టె వచ్చేసి కొద్దిగా మాకు రేట్ కూడా కొద్దిగా తక్కువనే ఇస్తారు కాబట్టి సార్, ప్యూర్ గా జొన్నలు అయితే గిట్టుబాటు కాదు సార్.
2: ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చేసుకోలేక జొన్న రొట్టెల సెంటర్స్ బాగా వచ్చేసాయి. ప్రతి ఊర్లోనూ జొన్న రొట్టెల సెంటర్స్ వచ్చేసాయి. సాయంత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బండి పెట్టేసి జొన్న రొట్టెలు అమ్ముతూ ఉన్నారు. అవునవును, కానీ అది ఆరోగ్యం కదా. రోజుకు 1000 రూపాయల రొట్టెలు అమ్ముతారా? కానీ మా పక్కన ఒకరు ఉండేవారు, వాళ్ళు జొన్న రొట్టెలు చేసేవారు, కేవలం జొన్న పిండితో మాత్రమే చేసి ఇచ్చేది ఆవిడ. అప్పుడప్పుడు నాకు కూడా ఇచ్చేది. ఓకే ఓకే, మరి ఈ జొన్న రొట్టెల వ్యాపారం చేయాలంటే ఎంతమంది కష్టపడాలా?
3: ఇద్దరు కష్టపడాలి సార్.
2: ఇద్దరు మీకు చేయొచ్చా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నమస్తే మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? ఓకే వెంకటేశ్వర్ గారు, మరి ఈ రోజు ముచ్చట ఏంటి మనకి?
2: ఏంటంటే ప్రతి విద్యార్థుల్లో పూర్వ విద్యార్థులు అనేది ఉంటారు. జనరల్ గా ఎక్కడి నుంచి స్కూల్ కాలేజీలు చదువుకున్న పూర్వ విద్యార్థులు అంటారు వాళ్ళని. ఇప్పుడు మనకి పూర్వ శ్రోతలు వచ్చారు రేడియో ద్వారా. ఎట్లా వచ్చారంటే రోజు రెగ్యులర్ గా ఒక మన జిల్లా కాక వేరే జిల్లాలని అక్కడక్కడ అందరూ శ్రోతలంతా కలిసి ఒకరికొకరు పరిచయాలు చేసుకుని నెంబర్లు తీసుకొని ఫంక్షన్ లు కూడా వెళ్లే వాళ్ళు. శ్రోతలంతా పూర్వ శ్రోతలుగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అంతా. అది ఆకాశవాణి ద్వారా సాధ్యమైంది.
1: ఆకాశవాణి ద్వారా మరి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు?
2: నాకు చాలా మంది అయ్యారు. ఇప్పుడు మన దగ్గర రుతులపూర్లు ఉండేవాళ్ళు, అక్కడ సంపరంలో, తర్వాత ఏనుకూరు, ఇట్లా చాలా మంది అట్లా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఫంక్షన్ లో జరిగితే పిలుస్తున్నారు అందరినీ.
1: కేవలం ఫంక్షన్ లో పిలవడం కాదు, నాకు ఒక మిత్రుడు ఉన్నారు, అతను ఏం చేస్తాడంటే పెద్ద అతను శుభకార్యాలకు వెళ్ళడు, ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా వెళ్ళడు, ఏదైనా మనం భోజనానికి వెళ్దాం, హోటల్ కి వెళ్దాం అని కూడా రాడు. కానీ అతను సోషల్ గా ఎలాగ సర్వీస్ చేస్తాడంటే ఎవరైనా తెలిసిన

0: వ్యక్తికి ఎవరైనా ఫ్రెండ్ కి ఆపద వచ్చింది, హాస్పిటలైజేషన్ అయ్యిండు, లేకపోతే ఇబ్బందులు ఉన్నాడంటే ఖచ్చితంగా వెళ్లేసి లీవ్ పెట్టుకుని మరీ సర్వీస్ చేసి వస్తాడు. మరి అప్పుడు వచ్చా మరి ఇప్పుడు ఎందుకు రావనంటే ఆయన అంటాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ యొక్క అవసరం అనేది ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది, కానీ కష్టంలో ఉన్నప్పుడే ఫ్రెండ్ అనేవాడు ఉండాలి అనిసి. అంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది బలంగా ఉంటేనే సంతోషదాయకంగా ఉంటుంది.
1: మనకి ఆకాశవాణి ద్వారా కూడా కొంతమంది స్నేహితులు పరిచయం అవుతున్నారు, అట్లా పరిచయాలు అవడం వల్ల ఒకరికొకరు కొత్త
0: పెడుతూ.
1: నేను చాలా మందిని చూసా ఈ విధంగా పరిచయాలు అవడం, ఫోన్ నెంబర్లు తీసుకోవడం, మాట్లాడటం, ఎక్కడ ఏ ఊరైన ఊళ్ళు రేడియోలోనే కాకుండా బయట కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు వాళ్ళంతా.
0: అదొక కుటుంబం లాగా ఏర్పడుతుంది.
1: అది ఆకాశవాణి కొత్తగూడెం ద్వారానే ఇదైంది, అందుకోసమే ఆ ముద్ర డ్రాప్ చేశాను సార్.
0: ఓకే, ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఇంకేమిటో జీవితం. అరే పూర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లు పిల్లనుకుని
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పెట్టకథగా చెప్పుకుంటారు అంతే.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాను. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: శ్రోతలు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో ఉన్నారు. కార్యక్రమంలో మరొక కాలర్.
4: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి?
4: నా పేరు మాధవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి.
3: లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి శ్రీనివాసరావు గారికి స్వాగతం పలుకుతుంది మా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
4: మా ప్రజలు తెలంగాణ గాని అన్నాచరణ అనుబంధానికి ప్రతిగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నారు సార్ చాలా మంది.
3: శ్రీనివాసరావు గారు, రాఖీ పండుగ అనేది కేవలం తెలుగు ప్రజల పండుగే కాదు, మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి పండుగ.
4: అదే సార్.
3: చెప్పండి, మీ యొక్క పండుగ అనుభవాలు ఏంటి?
4: అనుభవాలంటే ప్రతి సంవత్సరం సిస్టర్ వచ్చి కలుపు రాఖీ కడతారు సార్. పాపం ఈ మధ్యనే కొద్దిగా మన కోడగడవ ఏంటి అని బస్ యాక్సిడెంట్ అయింది. దాంట్లో వాళ్ళ తమ్ముడికి రాఖీ వెళ్ళామని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది, గోదావరి యాక్సిడెంట్ అయింది సార్. దాంట్లో మా అమ్మాయి చనిపోయింది. అది ఒక విషాదకరమైన విషయం.
3: అయ్యయ్యో,
4: రాఖీ తమ్ముడికి రాఖీ కావాలని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. ఆ అమ్మాయి చనిపోయింది రీసెంట్ గా.
3: ఏదైనా కూడా ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాత్రమే కాదు, మనల్ని తీసుకెళ్లే డ్రైవర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి.

0: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? మరి మీ ముచ్చట ఏంటి
0: సార్? నేడు భారతదేశం అంతా ఎంతో సంతోషవంతంగా జరుపుకునే ఫెస్టివల్ రక్షాబంధన్. ముఖ్యంగా అన్నా చెల్లెల అనుబంధానికి, రక్త సంబంధికుల యోగక్షేమాలు క్షేమంగా ఉండాలని కోరుతూ సోదరి మనులు సోదరులకు ఇచ్చే రక్షాబంధన్ ఈ కార్యక్రమం. ఇది మనకు పురాతన కాలం నుంచి, చారిత్ర ఇతిహాస కాలం నుంచి కూడా, భారతదేశంలో వేద కాలం నుంచి కూడా ఈ ఆచారం ఉంది సార్. మనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం జరిపిన తర్వాత కృష్ణుడికి అగ్రాసనం ఇచ్చారు సార్ అక్కడ. అప్పుడు ఆయన అగ్రాసనం మీద ఉన్నప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళలో శిశుపాలుడికి నచ్చదు అన్నట్టు. నచ్చకుండా కృష్ణుడిని దుర్భషులాడితే 100 తప్పుల తర్వాత ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం గర్జిస్తూ పోయి వాడి శిరస్సును ఖండిస్తుంది అన్నట్టు. అప్పుడు శ్రీకృష్ణుడి చేతికి కూడా కొంచెం గాయం అవుతుంది. ద్రౌపది పక్కనే ఉండి సోదరి కదా సార్, ఆమె చీర చెంగుతోటి గాయానికి కట్టు కడుతుంది అన్నట్టు. అదేవిధంగా ఆయన సోదరిని కాపాడటం కోసం ద్రౌపదిని నిండు సభను అవమానించడానికి చూసినప్పుడు కొన్ని వేల వస్త్రాలు తారావాహికంగా ప్రవహింపజేస్తాడు. చేస్తే వాడు మూర్చపోయి వెళ్ళకిలా పడిపోతున్నాడు. భారతదేశంలో మనకి భరతమాత, కలకత్తా కాళీ ఇవి మన వేదాల్లో ఆవేశించబడింది. తోబుట్టువులు, చెల్లెళ్ళు, రక్త సంబంధికులు అందరూ క్షేమంగా ఉండాలి, అనుబంధంతో కలిసిమెలిసి ఉండాలి జీవితంతో అనే ఒక సూత్రంతో ముడివేయబడిన ఆత్మీయ బంధం సార్ రక్షాబంధం. ప్రతి భారతీయుడు కూడా తోడునీడుగా ఆత్మీయులను కాపాడాలని. మాకు వరంగల్లో పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంటారు సార్. ముఖ్యంగా పర్కాల చైతన్యతుల్లో పిల్లలు రాఖీలు తీసుకొచ్చి విద్యార్థులందరికీ కడుతుంటారు సార్. ఇక్కడ తర్వాత టీచర్స్ అంతా కూడా సిటీలోకి వెళ్లి పోలీస్ స్టేషన్లలో, ఆర్టీసీ బస్ స్టాండ్లలో కండక్టర్స్ కి, డ్రైవర్స్ కి, తర్వాత మండల ప్రజా పరిషత్ వారికి, పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి, కలెక్టర్ ఆఫీస్ కి కలెక్టర్ గారికి, వాళ్ళందరూ కూడా రాఖీలు కట్టి పిల్లలు వాళ్ళకి స్వీట్స్ అవి ఇచ్చేస్తుంటారు సార్. చాలా చక్కగా ఉంటుంది సార్ దగ్గర.
1: ఒక ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ అనేది చాలా గొప్ప విషయము, మరి అందరు కూడా పాటిస్తూ ఉన్నారు. రక్షాబంధన్ సంబంధించిన ఒక చారిత్రక అంశాన్ని మీరు ఈ రోజు రేడియో ముఖంగా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో సార్, నమస్కారం అండి.
0: నమస్తే అండి. మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: మా పేరు నాగేశ్వరరావు సార్,
0: ఓకే, కొత్తగూడెం.
1: కొత్తగూడెం నెహ్రూ బస్తి.
0: చెప్పండి, ఈరోజు ముచ్చట్లేంటి?
1: ఇక్కడ ఈ వాతావరణం ఏంటి, వర్షాల గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్.
0: చెప్పండి.
1: మనకి ఎటు గాని పరిస్థితుల్లో కాలం కాని కాదు, ఈ ప్రకృతి విధాయకాండాలు చేసే లా ఉంది వాతావరణం చూస్తుంటే. తుఫాను ప్రభావం, అక్కడక్కడ భారీ వర్షాలతో చాలా దారుణంగా ఉంది. అటు నేపాల్ అటు సైడ్ భారీ వర్షాలు, అటు సార్ అటు రాష్ట్రాల్లో అల్లకల్లోలం చేస్తున్నాయి. జనసంఖ్య ప్రాణ నష్టం ఇవి కూడా జరుగుతున్నది. నిజంగానే ఇది ఏదో కాలం కాని కాదు. ఈ కాలంలో వర్షాలు రావడం అంటే వెనకట మేము కూడా వచ్చేయండి, కానీ ఈ వర్షాలకి పేర్లు లేవు. అప్పట్లో ఏదో మబ్బులు తీసి వర్షాలు వస్తున్నాయి అనేవాడు.
0: ఏదైనా ఇప్పుడు కాలం కాని కాలం అని మీరు అంటున్నారు, వర్షాకాలమే కదా మనం ఉంది.
1: వర్షాకాలంలో ఏది కాలవంతు భయంకరం ఇప్పుడు వస్తుంది, తుఫాన్ల ప్రభావం వల్ల వస్తుంది. మొత్తానికి ఏదైతే నేను వ్యవసాయం కొనుగోలు చేశాను, అప్పట్లో గటువు కాలం వచ్చేసింది, వర్షాలు లేవు. వర్షాలు పడక కరువు కాలం వచ్చేసింది. అదే ఇక వర్షాలు లేకపోతే రైతాంగం ఏం చేస్తారు? వర్షాల మీద ఆధారపడే రైతులు మొత్తం ఇక ఎన్నుకున్నారు, వ్యవసాయం చేయకుండా ఎన్నుకున్నారు. సరే, ఏదో మళ్ళీ ఆయుధాల పంటలు ఇంకేమైనా పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయం చూసుకోవడానికి మళ్ళీ వ్యవసాయ భూమిలో ఏదో సేద్యానికి చేస్తూ ఉంటాయి. మేము వ్యవసాయం చేసేవాడిని కాబట్టి వ్యవసాయానికి మా నాన్నవారితో కలిసి వచ్చిపోయి నేను కూడా మా అమ్మాయిని వ్యవసాయం చేయడానికి గంటి కట్టి వ్యవసాయం చేసుకుంటున్నాం. బాగా ఎటు చూసినా మబ్బులు బాగా కమ్మేసింది, మబ్బులు బాగా కమ్మేసి అప్పు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మా అమ్మాయి ఏం చేశాడు, సరేగా ఆ ఇద్దరం కట్టి దంతలు దూకుతాను. ఆ దంటే ఒకటే ఇరిగిపోయింది. ఇరిగిపోతే నేను పక్కకెళ్ళేసి పక్క వాళ్ళ చేతిలో ఉంటాయి వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని వస్తారని ఆయన వెళ్ళిపోయాడు. నేను దుంతనే ఉన్నాను, బాగా గాలి వస్తుంటే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసేసి నేను ఒక చెట్టు కిందకి పరిగెత్తాను. వెళ్ళేసరికి చుడిగాలి సార్, ఆ గాలి ఊపిరికి లేటికి ఎదురు తప్పుకున్నాయి. ఈ దంత అనేది లేచిపోయి దగ్గర దగ్గర పది అడుగులు పైకి లేచండి. దంత లేచిపోతుంది ఏంటి, ఇవన్నీ ఎదురు తప్పుకున్నాయి. మమ్మ దంత వేస్తుంది, అటు చూస్తే కరెంటు వైర్లు ఉన్నాయి. అమ్మ ఏమొస్తుందని చెప్పేసి అనుకున్నాము, గాలి వచ్చింది లేచింది అయిపోయింది. పెద్ద తుఫాను, మా అమ్మాయి లేడు నా దగ్గర, నాకు భయం వేస్తుంది. ఆ చెట్లకి పక్కనే పడిపోయింది పిడుగుపడది. ఆ పిడుగు పాటికి పక్కనే ఉన్న వ్యక్తి ఆయన కొంచెం ఆరోగ్య రీత్యనో ఎలాగైతేనో మొత్తానికైతే గుండె వీక్ అనమాట. ఆయన పిడుగు దెబ్బకి పడిపోయి చనిపోయాడు. ఆయన మీద పడలేదు కానీ దూరాలు పడిపోతుంది, కనీసం ఒక 10-15 అడుగులు దూరంలో పడితేనే ఆయనకు భయం వచ్చి చనిపోయాడు. మా అమ్మాయి అది చూసేసి పరుగులు వచ్చేసింది సార్. ఇప్పటికీ చెప్తాడు ఆయన, వర్షం పడేటప్పుడు ఈ తుఫాన్లప్పుడు చుడిగాలి వస్తుంది, ఆ గాలిలో కూడా వెళ్లకుండా ఉండాలి, చెట్ల కింద కూడా ఉండొద్దు సార్. ఎవరైనా వ్యవసాయం చేసే రైతులు కానీ వ్యవసాయ భూములలో చేసే కూలీ ప్రజలు కానీ దయచేసి చెట్ల కింద కానీ అట్లా పోవద్దు. ఏదైనా పైన ఏదైనా గుడ్డ లాంటిది ఏదైనా కప్పుకునే నిలబడాలి కానీ వర్షం వచ్చినా నిలబడాలి అని చెప్పి నా సందేశం.
0: ఓకే అండి, మరి చాలా

0: చక్కగా వర్షం వచ్చినప్పుడు రైతులు అలాగే పాదచారకులు కూడా ఏదో వర్షం పడుతుంది కదా చెట్టు నీడ మనం తడకుండా ఉంటాం అనేసి చెట్టు కింద ఉండకుండా తడిస్తే తడిసా వర్షంలో నిలబడితే పోయింది ఏముంటుంది. కానీ చెట్టు కింద నిలబడడం వల్ల ఏమవుతుందంటే టండర్స్ వచ్చినప్పుడు అది భూమికి ఎర్త్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదాలు సంభవిస్తాయి. మరి రైతులకు చాలా చక్కటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా వినండి.
1: బాగున్నా.

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో, గుడ్ మార్నింగ్ మిత్రమా, మీ పేరు? ఓకే సతీష్ గారు, ఈ కార్యక్రమం యొక్క పేరు పూర్తిగా చెప్పగలరా?
3: పాటల పల్లకి శ్రోతల ముచ్చట.
2: వెరీ గుడ్, ఎందుకంటే మీరు రేడియో ఎక్కువగా వింటుంటారని మాకు తెలుసు కాబట్టి.
3: శ్రోతలు కూడా రేడియో విని విని విని ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. అభిమానం.
2: ఓకే సతీష్ గారు, మరి ఈ రోజు ముచ్చట ఏంటి మీది?
3: అవయవ దానం గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 2022 రోడ్డు ప్రమాదాలు చనిపోతే ఏమైందంటే అది మాకు తెలవటం కూడా కొద్దిగా లేట్ గా తెలిసింది. అలాగే మా మరణాలు చెప్పాలని కొద్దిగా ఆలోచించాం, ఎందుకంటే ఒకసారి చనిపోయినా చెప్తే ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది అని. అట్లా లేట్ అయిపోయేసరికి అవయవదానం చేయడానికి వెనకడుగు వేయాల్సి వచ్చింది. అప్పటికి మా పెద్దలనైతే అన్నాను, అన్న వారి అవయవాలు దానం చేస్తే స్థానికంగా లేకపోయినా కానీ వారి అవయవాలతో ఎంతో మంది, ఇప్పుడు ఒక కన్ను ఇస్తే ఇద్దరి కన్ను చూపు తెవచ్చు అని చెప్పారు. అలాగే లివర్ గాని కిడ్నీలు గాని, కిడ్నీలనే గుర్తుకొచ్చేసారి మా దోస్తులు, మా చిన్ననాటి మిత్రులు ఇద్దరు కూడా వాళ్ళకు షుగర్ అటాక్ అయ్యి రెండు కిడ్నీలు కూడా ఖరాబ్, ఒక అతను చనిపోయాడు. 18 రమేష్ అని, డయాలసిస్ సంవత్సరంన్నర పాటు, సంవత్సరం కూడా జరగలేదు పాపం. ఏంటంటే ఇక్కడ డయాలసిస్ తోనే లైఫ్ లాంగ్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎట్లా అంటే వెనక సరైన భద్రత, ఆయన వాళ్ళు చూపించాల్సిన బాధ్యత కూడా అటు భార్య పిల్లలకు ఉంటది కాబట్టి. ఈయనేమనుకున్నాడంటే నా నేనే సరిగా లేనప్పుడు, నా సంపాదన లేనప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలన్న ఉద్దేశంతో మానసికంగా కుదిరిపోయి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే మన అవయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది.
2: ఇప్పుడు
3: డాక్టర్లు గానీ ఏదైనా గానీ అతి ప్రమాదం అన్నారు. ఇప్పుడు అన్నం కూడా తినేంత వరకు మోతాదులు తింటే అది మనకు ఔషధం, ఎక్కువ తింటే అది విషం అని, అది ఆ జగమిలిన సత్యమైనా గానీ మనం చేసే తప్పులు అక్కడే చేస్తున్నాం. మన నోటికి తాళం వేసుకుంటే మన ఆరోగ్యం ఎప్పటికీ బాగానే ఉంటది.
2: సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
3: ఏదైనా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని.
2: యా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సెప్టెంబర్ 1 నుంచి మరి 7 వరకు పౌష్టిక ఆహార వారోత్సవాలు కూడా
3: జరుగుతాయి. ఇప్పుడు కంటికి కూడా, ఎందుకంటే నేత్రదాన మహాదానం అన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు చూపులేని మన ఆకాశవాణి శ్రోతలు కూడా ధర్మగురు ఉన్నారు. అదే వాళ్లకు కొంతమంది ఎవరైనా కంటి దానం చేశారనుకోండి, వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటది.
2: సహజంగా మన తదనంతరం మట్టిలోనో లేకపోతే పంచభూతాల్లోనో కలిసిపోయి ఈ దేహాన్ని ఒక అవయదానం ట్రస్టీకి ఇచ్చినప్పుడు అది మరొక 6 ప్రారంభిస్తుంది. పదలేని కళ్ళు చూపిస్తుంది, కిడ్నీలు ఇస్తుంది, లివర్ ఇస్తుంది, హార్ట్ ఇస్తుంది, అన్ని రకాల ఆర్గాన్స్ అని వారు ఉపయోగించుకుంటారు. దీంతో పాటు భవిష్యత్ తరాలకి మరి వైద్యపరంగా అప్డేట్స్ చేయాలన్నా కూడాను వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేందుకు కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇట్లాంటి బాడీస్ ను ఉపయోగిస్తూ ఉంటారు. తదనంతరం ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా తెలియదు అవయదానం ఇచ్చేడు ఈయన అనేది తెలియదు. లాస్ట్ కి ఎవరో ఒకరు గుర్తుపట్టుకుని మెడికల్ కాలేజ్ లో డైరెక్ట్ గా వచ్చారు. వచ్చేసిన తర్వాతే కార్యక్రమం మొత్తం మారిపోయింది అక్కడ. ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు కూడా అవయదానం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ఖర్చులకు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అనుకోండి, కానీ మన తదనంతరం ఇది ఎటుపోతే మనకి ఎందుకు ఈ బాడీని ముందు తరాలకి అది దానం చేసిన వాళ్ళం అయితే అది మంచి చాలా గొప్ప విషయం.
3: ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఎట్లయితే సెల్ ఫోన్ అయితే మనకు నిత్యావసరం ఎలా అయిందో, ఇప్పుడు నేతదానం గానీ మన ఆధార దానం కానీ వాళ్ళు ఒక సర్టిఫికేట్ మనకు ఒక ఐడి ఇస్తారు కాబట్టి అది కూడా మన వ్యాలెట్ లో పెట్టుకుంటే సరే. ఇప్పుడు ఎందుకంటే మనం ఇవాళ ఇప్పుడు ఉన్న సాయంత్రం వరకు ఉంటామా ఉండదన్న గ్యారంటీ లేదు కాబట్టి మన కుటుంబ సభ్యులకు గానీ మన ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయాలి, ఇట్లా నేను అవయవ దానం చేసిందా, ఒకవేళ నాకు ఏమైనా అయినప్పుడు కూడా మీరు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇష్ట వాళ్ళు వచ్చి మా కలెక్ట్ చేసుకుంటారని చెప్తే ఏమవుతుంది అంటే అప్పుడు ఎంతో మందికి మనం మన అవయవాలు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుందని.
2: దీని మీద ఆకాశవాణి కూడా గత 15 కిందట సీతామహాలక్ష్మి గారితో ఒక పరిచయ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేశారు. అంటే మన తదనంతరం ఎటో పోతున్న బాడీని మరి ముందు తరానికి కూడా ఒక చూపు, ఒక ప్రాణం పోసే దిశగా తీసుకెళ్తే ఇంకొంతకాలం వాళ్ళలో మనం

వాడిని చూసుకునే వెసులుబాటు అనేది కలుగుతుంది. చాలా చక్కటి ఈ విషయాన్ని మీరు ఈరోజు మా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో ప్రస్తావించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా వినండి.

0: మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణికి శ్రోతలు ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మల సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు మాలోతు సుమన్, సుగ్రీవ. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చటతో, మీకిష్టమైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఏకచిత్రం గాన శీర్షికన రామ్ ప్రసాద్ ఆర్ట్స్ వారి మురారి చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు సిరివెన్నెల చంద్రబోస్ వేటూరి, సుధల అశోక్ తేజ, సంగీతం మన శర్మ, గానం జిక్కి సునీత, శంకర్ మహదేవన్, మాధవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, అనురాధ శ్రీరామ్, ఎస్పి చరణ్, ఇంకా వర్షిణి.

మీరింతవరకు రామ్ ప్రసాద్ ఆర్ట్స్ వారి మురారి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, వేటూరి. సంగీతం మణిశర్మ, గానం జిక్కి, సునీత, శంకర్ మహాదేవన్, మాధవన్, ఎస్పి చరణ్, హరిణి, ఉదిత్ నారాయణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురమైన భాష మన తెలుగు భాష ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: కానీ అంతకంటే ఘనమైన, విలువైన, వెలకట్టలేని సంపద భాష మన మాతృభాష తెలుగు. ఇటువంటి మాతృభాషను పెద్దలు మనకు వారసత్వ సంపదగా అందించారు. ఈ సంపదను మనం నిలుపుకోవాలి, పెంచుకోవాలి, సుసంపన్నం చేసుకోవాలి, 10 మందితో పంచుకోవాలి, భవిష్యత్తు తరాలకు వారసత్వంగా అందించాలి. అప్పుడే మనం ప్రపంచంలో నిలవగలం, అందరి మన్ననలు పొందగలం.
1: 1918 గాంధీ మహాత్ముడు బీహార్ లో విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని మాతృభాషను నిర్లక్ష్యం చేయడమంటే తల్లిని అవమానించడంతో సమానమని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, కుమ్మర్రాజు లక్ష్మణరావు వంటి వారు సొంత భాషలో చదువుకోవడం అంటే తల్లిపాలు తాగి పెరగడంతో సమానమని, పరభాషలో చదువుకోవడం పోతపాలు తాగి బ్రతకడం లాంటిదని పేర్కొన్నారు. ప్రఖ్యాత నాటకకర్త జార్జ్ బెర్నార్డ్ షా మాతృభాష సరిగా నిర్వని వారికి ఇతర భాషలు లొంగవు అని ముందుగా మాతృభాషలో పట్టు సాధించమని సూచించారు. మాతృభాషలో ఎంత గట్టి పట్టు ఉంటే పరభాషలు అంత తేలికగా అలవడతాయి అని మేధావులంతా పేర్కొంటున్నారు.
0: మనిషి జ్ఞానవంతుడు కావడానికి విద్య అవసరం. విద్యార్థి విద్యాభ్యాసానికి సహకారిగా ఏదైనా ఒక భాష ఉంటుంది. సహజంగా విద్యార్థి యొక్క మాతృభాషే బోధనలో సహకారిగా ఉంటుంది. ఈ విధంగా మాతృభాష ఆలంబనగా విద్యాభ్యాసం జరగడం మాతృభాష మాధ్యమంగా పేర్కొంటున్నారు. విద్యార్థి తన విద్యాభ్యాసంలో భాగంగా తన మాతృభాష సాహిత్యాలతో పాటు గణిత, విజ్ఞాన, సమాజ శాస్త్రాలు, ఇంగ్లీషు, హిందీ వంటి పరభాషా విషయాలను అభ్యసించవలసి ఉంటుంది. సాధారణంగా తెలిసిన విషయం నుంచి తెలియని విషయం నేర్చుకునేటట్లు విద్యాభ్యాసం ఉంటుంది. ఇలా అభ్యసించడానికి మాతృభాష మాధ్యమం ఉత్తమం అని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, విజ్ఞానులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మాతృభాష మాధ్యమంలో విద్యార్థి విషయాన్ని ఎలాంటి అభ్యసన క్లిష్టత లేకుండా ఇష్టంగా నేర్చుకుంటాడు. ఫలితంగా మాతృభాష మాధ్యమంలో చదువు విద్యార్థి యొక్క శారీరక, మానసిక ఎదుగుదలకు, సర్వతోముఖాభివృద్దికి దారితీసేలా ఉంటుంది. అదే విషయాన్ని విద్యార్థి పరభాషా మాధ్యమంలో నేర్చుకోవాలంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, అవగాహనలోకి తెచ్చుకోవడానికి అతని మెదడు చాలా కష్టపడవలసి ఉంటుంది. అభ్యసన ప్రక్రియలో కష్టం ఉన్నప్పుడు విషయం సరిగ్గా అర్థం కాని పరిస్థితి వస్తుంది. మాతృభాష మాధ్యమంలో చదువుకుంటే ఆ ఇబ్బంది ఉండదు.
1: ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల విద్యాభ్యాసం మాతృభాష మాధ్యమంలోనే సాగాలని ఎందరో ప్రముఖులు, మేధావులు సూచించారు.
2: నా పేరు పోలోజు రాజేశ్వరి. నా కలం పేరు రాగా కసువోజ్వల. మన మాతృభాష అమ్మ భాష, తేనెలలకు తీయని భాష, చెరుకు కన్నా తీపిగా ఉండేటటువంటి భాష, లలితమైన భాష, లాలిత్యపు మూట, నవరసాల బాట మన తెలుగు మాట. మనం శిశురూపం నుండి అమ్మఒడిలో కళ్ళు తెరవగానే చూసేది అమ్మను, ఆ తర్వాత వినేది అమ్మ నోటి నుండి వచ్చేటటువంటి కమ్మనైన పలుకును. అదే లలితమైన భాష. అమ్మ లాలిత్యంతో పాటు మనందరినీ తన ఒడిన చేర్చుకుని, తన అక్కున చేర్చుకుని మనకు భాషను అందించే మొట్టమొదటి గురువు అమ్మ. ఆ తర్వాత ప్రకృతి, ఆ తర్వాత మన ఉపాధ్యాయులు, అలాగే నవరసాల బాట. మన భారతదేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. అలాగే అష్టదిగ్గజాలు, అలాగే భువన విజయం, ఇవన్నీ మన భారతదేశ సంస్కృతికి కీర్తి పతాకాలు. నవరసాల బాట, మనం మాట్లాడే మాతృభాషలో నవరసాలు ఉంటాయి. అమ్మా అన్నప్పుడు ఆర్తి ఉంటుంది, అలాగే అత్తమ్మా అన్నప్పుడు దగ్గరతనం ఉంటుంది, నాన్న అన్నప్పుడు మనకు రక్షకుడుగా ఉన్నటువంటి నాన్న, మనకు అన్నీ తానే అనేటటువంటి భరోసా మన మనస్సులో నిలబడుతుంది. అన్నా తమ్ముడు మన తోబుట్టువులు, మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకన్నిటిని పంచుకునేవాళ్లు అనేటటువంటి మమకారం, ఆత్మీయత మన మాటల్లో తొణికీసలాడుతుంది. అందుకే మన భాష లలితమైన భాష, నవరసాల బాట, లలితమైన భాష, లాలిత్యపు మూట, లలితమైన భాష. చిన్న చిన్న స్వరాలు, పక్షుల కూతల నుంచి మనకు భావాన్ని అర్థం చేసుకుంటాం, పశువుల నుంచి, వాటి అరుపుల నుంచి వాటి మమకారాన్ని, ఆత్మీయతను అర్థం చేసుకుంటాం. మనం ఒక చెట్టుకు నీరు పోసాము అంటే మనం ఆ చెట్టు నీటిని పీల్చుకునేటప్పుడు అది పొందే అనుభూతిని మనం చాలా చక్కగా వర్ణించగలం, హృదయానికి హత్తుకునేటట్లు మాట్లాడగలం. అందుకే మన భాష లలితమైన భాష. మనకు ఏ ప్రాంతంలో వెళ్లినా సరే, మనకెవ్వరు తెలియని వాళ్ళక్కడ ఉన్నా సరే, వాళ్ళని మన భాష వాళ్ళు అనగానే ఆత్మీయులమైపోతాం, బంధువులమైపోతాం. ఎందుకు? మన మాట వాళ్లకి అర్థమవుతుంది అనేటటువంటి భావన. అందుకే లలితమైన భాష, లాలిత్యపు మూట, నవరసాల బాట మన తెలుగు మాట.

భారతదేశాన్ని త్రిలింగ దేశంగా అభివర్ణిస్తారు. ఈ త్రిలింగ నుంచి తెలుగు అనే పదం వచ్చింది. హిందూ పురాణం ప్రకారం శివుడు తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం వంటి మూడు పర్వతాలపై లింగరూపంలో అవతరించాడు. తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. తెలుగు భాషలోనే అధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి. అన్ని భారతీయ భాషల్లోకెల్లా తెలుగు భాష అతి మధురమైనదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించారు. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళంలోని విష్ణు దేవాలయాన్ని సందర్శించి అక్కడే ఆముక్త మాల్యద కావ్యాన్ని రాశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. ఆయన ఆధీనంలో ఉన్న అన్ని ప్రావిన్సులలో తెలుగు భాషను అధికార భాషగా చేశారు. ఏ భాషలో లేని విధంగా ఒక్క తెలుగులోనే ఏకాక్షర పద్యం ఉంది. అంటే ఒకే అక్షరంతో పద్యం ముగుస్తుంది. ఇంతటి గొప్ప భాష కాబట్టి ప్రాచీన కవులు, కళాకారులు మనకు అందించిన గొప్ప వారసత్వ సంపదగా తెలుగును అంతా కొనియాడుతారు. అందుకే తెలుగు మాట్లాడే వ్యక్తులుగా గర్వపడదాం. తెలుగు ఔన్నత్యాన్ని నలుదిశలా చాటుదాం. 1952 సంవత్సరంలో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో

0: ఒక ఉద్యమం జరిగింది. కోట్లాది మందికి మాతృభాషగా ఉన్న బెంగాలీ భాషను అధికార భాషగా చేయాలనేది ఆ ఉద్యమ సంకల్పం. దీనికి సంబంధించి జరిగిన నిరసనల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు అర్పించారు కూడా. మాతృభాష కోసం ప్రాణాలు అర్పించిన ఆ సంఘటన ప్రాధాన్యతను గుర్తించిన అంతర్జాతీయ విద్య శాస్త్ర సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భిన్న భాషల చైతన్యానికి విభిన్న సంస్కృతుల వికాసానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవంగా జరపాలని సూచించింది. యునెస్కో 1998లో చేసిన ఈ సూచనను ఐక్యరాజ్య సమితి 2008వ సంవత్సరంలో ఆమోదించడంతో నాటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
1: నా పేరు విరుమల్ల సునంద, తెలుగు భాషోపాధ్యాయుని ఖమ్మం. ముఖ్యంగా మన యొక్క మాతృభాషను సంరక్షించుకోవడం ఎవరి భాష వాళ్ళకి ఎంతో గొప్పది. మాతృమూర్తి అంటే మన కన్న తల్లి, ఉగ్గుపాలతో మనం నేర్చుకున్న భాష అది. మరి ఆ భాషలోనే మన యొక్క భావాలను చక్కగా వ్యక్తీకరించగలుగుతాము. ఆ భాషలోనే మనం అనేక విషయాల్ని చాలా చక్కగా నేర్చుకోగలుగుతాం. పరభాషలో నేర్చుకోవడం కంటే మాతృభాషలో ఏ విషయాన్నైనా చాలా తేలిగ్గా అలవోకగా నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఆ భాషకు అంత ప్రాముఖ్యత వచ్చింది. ప్రపంచంలో 1000 భాషలు ఉన్నాయి. ఎవరి భాషను వాళ్ళు సంరక్షించుకుంటేనే మనం మనుగడ సాగించగలం. మన భాష సంస్కృతిని, మన యొక్క జీవన విధానాన్ని, సాంప్రదాయాల్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే మన భాషను మనం ఉనికి కోల్పోతామో అప్పుడే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉనికిని కోల్పోయినట్టే. కాబట్టి తప్పనిసరిగా మాతృభాష కోసమని అందరూ నడుము బిగించాలి, ఎవరి భాషను వాళ్ళు పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మాతృభాష పట్ల ఆసక్తిని, అభిరుచిని, దేశభక్తితో పాటు మాతృభాష భక్తిని కూడా పెంచాలి. అలా పెంచుతూ వాటికి సంబంధించిన సాహిత్యాంశాలని, చారిత్రక అంశాలని పిల్లలకు చెప్పినట్లయితే ఆ భాషలో ఉన్న గొప్పతనాన్ని, మాధుర్యాన్ని గ్రహించి భాష పట్ల మక్కువను పెంచుకుంటారు. తద్వారా దాన్ని కాపాడే సారథులు వారధులు అవుతారు.
2: భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కారణంగా దేశ మాతృభాషలు నిరాదరించబడి ఆంగ్ల భాష ప్రోత్సహించబడింది. ముఖ్యంగా పాలకులైన ఇంగ్లీష్ వారికి పాలితులైన భారతీయులకు పరిపాలన, ఉద్యోగ, ఆర్థిక వ్యవహారాలలో ఉపయోగపడడానికి ఒక అనుసంధాన భాష కావలసి వచ్చింది. దీనికి ఇంగ్లీష్ వారు భారతీయ భాషలను కాదని, తమ మాతృభాష ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పాలనా భాషగా, అధికార భాషగా ప్రోత్సహించారు. అధికార భాష కావడంతోనూ, ప్రభుత్వ అండదండలు ఉండడంతోనూ ఈ ఆంగ్ల భాషలో చదువుకున్న వారికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఫలితంగా ఆంగ్ల భాష భక్తి కలిగించే భాషగా పేరు గడించింది. ఈ రకంగా మన దేశంలో దేశ భాషలు ఉపాధి ఇవ్వని భాషలుగా వెనుకబడగా ఆంగ్ల భాష ఉపాధి భాషగా దేశంలో వేళ్లూనుకుంది. స్వాతంత్ర్యానంతరం అనుసంధానం అన్న కారణంగా ఇంగ్లీషు ప్రాధాన్యత పెరిగిందే కాని తరగలేదు. ఆంగ్ల భాష విషయంలో 2 అంశాలు ఉన్నాయి. మొదటిది భాషగా అధ్యయనం చేయడం, రెండవది మాధ్యమంగా అధ్యయనం చేయడం. భాషగా అధ్యయనం చేయడం వలన అభ్యంతరమేమీ లేదు. విజ్ఞాన సముపార్జనకు, వ్యవహార జ్ఞానానికి అది అవసరం కూడా. తెలుగు రాష్ట్రాలలో కిందటి తరం వరకు విద్యార్థుల విద్యాభ్యాసాన్ని తెలుగు భాషా మాధ్యమంలోనే చదువుకున్నారు. ఈ మాధ్యమం ద్వారానే గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సమాజ శాస్త్రాలను, ఆంగ్ల భాషా జ్ఞానాలను పొందారు.
0: తొలితరపు స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, రాజకీయ నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, ప్రకాశం పంతులు, శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి వారు ఇలా ఒకరా ఇద్దరా ఎందరో మహానుభావులు తెలుగు మాధ్యమంలోనే చదువుకుని విజయకేతనాలు ఎగురవేశారు. ఎదగడానికి మాధ్యమాలు అడ్డుకావని నిరూపించారు. ఇప్పుడు ఉన్న చిక్కంతా ఆంగ్ల భాషలోని 2వ అంశం వల్లే. భారతదేశంలో 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అంశాలు తెరమీదకు వచ్చాయి. ఫలితంగా ప్రజల ఆలోచన ధోరణుల్లో విపరీతమైన మార్పు వచ్చింది. అంతర్జాల ఆంగ్లమయ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు మిగతా ప్రపంచంతో పోటీ పడాలన్నా, నెగ్గుకు రావాలన్నా ఆంగ్ల మాధ్యమమే మేలనే భావన
2: తెలుగు పరిస్థితి తయారవబోతోంది. ఆ మధ్య యునెస్కో అట్లాస్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగ్వేజ్ ఇన్ డేంజర్ అన్న

0: నివేదికలో భాషల గురించి విలువైన సమాచారాన్ని అందించి ప్రపంచంలో చాలా భాషలు అంతరించాయని, భారతదేశంలో కూడా చాలా భాషలు అంతరించాయని, మరికొన్ని భాషలు అంతరించే ప్రమాదంలో ఉన్నాయని, వాటిలో తెలుగు భాష ఒకటని హెచ్చరించింది. ఒక భాషను మాట్లాడే ప్రజానీకంలో ఆ భాష రాయడం 30% మందికి రాకపోతే ఆ భాష కాలక్రమంలో అంతరిస్తుందని హెచ్చరించింది. మాతృభాష గొప్పదనం మనిషి తన ఉనికిని తల్లిదండ్రుల ద్వారా పొందుతాడు. తదుపరి రూపం, కులం, మతం, ధనం, సంస్కృతి, సాంప్రదాయం, భాష వంటి విషయాలు అతనికి జతకూడుతాయి. ఈ విషయాలన్నీ తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్నాయి. అయితే మనిషి వీటిలో కొన్నిటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా ధనం వంటి వాటికి. సాధారణంగా పెద్దలు తమ సంపదను పిల్లలకు పంచుతారు. పిల్లలు ఆ సంపదల్ని భద్రంగా నిలుపుకుంటూ పెంచుకుంటూ వెళ్తే అది అభివృద్ధికి కారకమవుతుంది. అలా కాకుంటే అధోగతికి సూచకమవుతుంది.
1: బయటి ప్రపంచంలో మనకు గుర్తింపు, గౌరవం భాష వల్ల వస్తుంది. ఇంకా చెప్పాలంటే భాష యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కడ స్పష్టంగా తెలుస్తుందంటే, మనం ఏ తెలుగేతర ప్రాంతాలను పర్యటించామనుకోండి, అక్కడ మన గురించి మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకోవాలంటే భాష ఆధారంగానే చెప్పుకోగలుగుతాం.
0: తెలుగు భాష అత్యంత ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 400 నుండి తెలుగు భాష ఉనికిలో ఉంది. తెలుగు భాష లిపి పదకోశం చాలా గొప్పది. అందుకే ప్రపంచంలోని 2వ ఉత్తమ స్క్రిప్ట్ ఉన్న భాషగా 2012 అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగును ఎంపిక చేసింది. తెలుగు భాష మాట్లాడటం ద్వారా మన శరీరంలో సుమారు 72,000 నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్ గా నిరూపితమైంది. కృష్ణశాస్త్రి గారి కవితల, కృష్ణవేణి నది తరంగాల పొంగుల, జలజలా పారుతోంది.

0: మన ఇరు తెలుగు రాష్ట్రాలలో అనేక భాషలు మాట్లాడేవారు కలరు. 90% మంది తెలుగు మాట్లాడతారు. కారణం వీరి మాతృభాష తెలుగు. అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రథమ భాషగా కలవారు కూడా కనిపిస్తారు.
1: తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. తెలుగు భాషలోనే అత్యధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి. తెలుగు భాషను తెనుంగు లేదా తెలుంగు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉంది. తెలుగు భాష చరిత్ర పదకోశం చాలా గొప్పది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. అలాగే ఇటాలియన్ వర్తకులు తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలిచారు. అయితే పరభాషా ధ్యానంలో పడి మాతృభాషనే మర్చిపోయే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల నేటి తరం తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది.

రాష్ట ఆవిర్భావం తర్వాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కృషి అద్వితీయమైనది. వాణిహంసపై విహరించే వంశధార నా తెలుగు, ఆదిభట్ల నారాయణుడి చిరతల సవ్వడి నా తెలుగు, ఘంటసాల స్వరపేటిక చాటిన గీతామాధురి నా తెలుగు, తెల్ల దొరకు నిలువెల్ల వణుకు అల్లూరి మునుకు నా తెలుగు, జబ్బచరిచి పెనుదెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు, కోటి సింహాల గర్జన ఒకటవు శ్రీశ్రీ నుడి నా తెలుగు అంటూ వేణుల్లా పొగుడుట మన తెలుగు భాష గొప్పదనం.

0: మీరింతవరకు మధురమైన భాష మన తెలుగు భాష ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొల్పాక శంకరరావు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి రైతు బిడ్డ. ఈ చిత్రం నుండి పి సుశీల ఆలపించిన ఈ పాట.

కార్యక్రమంలో వినండి అతడే ఒక సైన్యం. ఈ చిత్రం నుండి సునీత పాడిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చిన ఈ పాట విందాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
3: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
4: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
5: నా పేరు చంద్రకాంత గద్దే నాకు నచ్చిన పాట.
6: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ ఆకాశవాణి నేస్తం మాటేటి ఉపేంద్ర.

జస్టిస్ చౌదరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుశీల పాడిన ఈ పాట వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Indraprastha Gas Limited has increased the price of compressed natural gas CNG by 3.89 rupees per kilogram. The new rate came into effect from this morning. Following the revision, CNG in the national capital will now cost 86.98 rupees per kilogram. In Gurugram, the revised price is 92.01 rupees per kilogram, while consumers in Ghaziabad and Noida will have to pay 95.59 rupees per kilogram. Prime Minister Narendra Modi today paid homage to the Indian hockey legend Major Dhyan Chand on the occasion of National Sports Day. In a social media post, Mr. Modi said, Major Dhyan Chand's brilliance in Indian hockey continued to inspire generations. India's Velvan Senthil Kumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourite Balázs Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Ian Yao 3-0 in the quarterfinals before overcoming fellow Indian Veer Chotrani 3-2 in the thrilling semi-final. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 3.2 MHz పై శాస్త్రీయ సంగీతం వింటారు. కార్యక్రమంలో వినండి ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
4: దీనికి ఇంత ఎందుకొచ్చింది?
3: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, నీకోసం
5: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోని ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
3: శుభం పలకండి. ఏంటిది
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: హే నేహ, ఈ మధ్యాహ్నం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
11: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
12: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
13: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
14: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
13: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
14: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
13: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాకృతి గారి గాత్ర సంగీతం వింటారు.

మీరింతవరకు శోభా గుర్తుగారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణి కుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగి ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్ కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తన అధ్యకుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.

0: నేపాల్ టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు సహాయక చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ ను టెలిఫోన్ +9111230887 18 +9111230887 19 +9111230121 3 వాట్సాప్ నంబర్ +9199682919 88 లేదా ఇమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807 +9779709107500 +9779810326117 బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం +86185142842905 ద్వారా నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్ గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
1: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కు హమ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ దియా హై. ముజే ఖుషీ హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా, దేశ్ ఆగే బఢ్ రహా, నయా భారత్ కా నిర్మాణ హో రహా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపీ ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జులైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ది వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జులై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా విద్యుత్, గ్యాస్ సరఫరా రంగం

జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున IMD పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. FIH హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటే సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
1: విశాల పాడిన చిరుజల్లు చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం, 1:50 ఉర్దూలో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురవాంశారమణి. మారిన జీవన శైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంతగా లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రెహమద్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను పలువురు ప్రముఖులు శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కిడ్నీ సింపోజియం 2026లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో దేశ వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని, మెడికల్ కాలేజీలు, సీట్లు, ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. మారిన జీవన శైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమన్నారు. ఆయుష్మాన్ భారత్ జాతీయ డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెడికల్ టూరిజం హబ్ గా అభివర్ణిస్తూ అవయవ దానంపై అవగాహన పెరిగి ఇదొక ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ కీరేశ్వర స్వామి వారిని రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ దర్శించుకోగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెల్లింగ్ పొరపాట్లు సవరించుకోవడానికి, పేర్లు విస్మరించిన వారికి ఇది మంచి అవకాశమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉండేలాగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో ఈవేళ జరిగిన మైనారిటీ మోర్చా సమాపేశంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు, ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసిందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ మౌనాన్ని వీడాలని కోరారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ నేరాల మూలాలను అధ్యయనం చేసినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సాంకేతికతను విస్తృతంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. గడిచిన మూడేళ్లలో రాష్టంలో సగటు నేరాలు 7.15%, డ్రగ్స్ కేసులు 46.10%, రోడ్డు ప్రమాదాలు 9.48% పెరిగినట్లు ఆయన చెప్పారు. అయితే సైబర్ నేరాలు 13.29%, ఆర్థిక నేరాలు 13.28%, తీవ్ర నేరాలు 10.33% తగ్గాయని కూడా డీజీపీ వెల్లడించారు. ఈ సమాపేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూలు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మార్కండేయ స్వామి శోభాయాత్రలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. నేతన్నలు రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులు ధరించాలని, పాలియెస్టర్ శాలువాల స్థానంలో ఖాదీ కండువాలు ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులు రుణమాఫీ చేశామని, స్థానిక వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటునందిస్తూ మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్,
1: ఖాదీ కండువాలు ధరించేటువంటి సాంప్రదాయాన్ని తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, సిరిసిల్ల అంటే చేనేత వర్గాలు ఉంటేనే బాగుంటేనే సిరిసిల్ల బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వారందరి సంక్షేమం కొరకు, సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కొరకు మరొకసారి కట్టుబడి ఉన్నామనేటువంటి భావన నిరంతరం, ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు తీసుకొని వారి యొక్క వృత్తిపరంగా ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట మారేస్తూ,
0: దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రీటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండడానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈవేళ జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న

మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ధ్యాన్ చంద్ అందించిన సేవలను స్మరించుకున్న మంత్రి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీలను ప్రత్యేకంగా సత్కరించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు నుండి ధ్యాన్ చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను జెండాతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చంద్రభవన్ హోటల్ నుంచి ధ్యాన్ చంద్ చౌరస్తా వరకు బాలికలకు 2 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదిలాబాద్, జైనాథ్, ఐటీడీఏ స్పోర్ట్స్ పాఠశాలలు విద్యతో పాటు క్రీడల్లోనూ రణిస్తూ రాష్ట జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్ ధ్యాన్ చంద్ 121 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలను మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కారగుల రామయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. యువజన క్రీడల శాఖ ఖేలో ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జనకపూర్లో గల క్రీడా మైదానంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల క్రీడలను జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్ అహ్మద్ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జార్ రహమత్ బేగ్ పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జార్ అహ్మద్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసనమండలి చైర్మన్ కు సమర్పించాలని ఆదేశించారు. ఇటీవల బేగ్ పై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ నిర్ణయానికి కారణాలను ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు. బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో సైబర్ మోసాల నివారణకు ఐఐటీ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 దరఖాస్తుల్లో 9 బృందాలు ఫినాలేకి ఎంపికయ్యాయి. ఏఐ ద్వారా మోసపూరితమైన యాప్లు, మాల్వేర్ల గుర్తింపు పోటీలో బెంగళూరుకు చెందిన IIIT విజయ్ బృందం ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుచుకుంది. విజేతలకు మొత్తం 20 లక్షల రూపాయల నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు. హైదరాబాద్ లోని టీవర్క్స్ లో జెన్సీ ల్యాబ్స్ అనే సైబర్ సెక్యూరిటీ ఏఐ సంస్థను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేళ ప్రారంభించారు. సైబర్ బెదిరింపులు అరికట్టడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సంస్థ సీఈఓ రవి పుత్త వారి బృందాన్ని ఎంపీ అభినందించారు. హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో ఈ రోజు ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు ఇన్ అవుట్ గేట్ల వద్ద సెన్సార్లు పనిచేయకపోవడంతో స్కానింగ్ కాక స్టేషన్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో అధికారులు, సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్ అందేలాగా విస్తృతంగా అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించిన అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆవిష్కరించారు. కొత్తగా పింఛన్లు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలాగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాలు పురస్కరించుకుని భద్రాచలంలో పుష్కర ఘాట్ల నిర్మాణం పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. స్నాన ఘట్టాలు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి 46.65 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇంటింటికి ఇందిరమ్మ ఆటోమేటిక్ కుట్టు మిషన్ పథకం కింద ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాలా ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. తహసీల్దార్తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
దేశంలో చక్కెర కొరత లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంత లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ

దినోత్సవం జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో హద్దులు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక వింటారు.
1: సీత, సీత, ఒంటిగంటైంది, అక్కయ్య భోజనం అయిందా? వదిన గారు గంట క్రితమే భోజనం చేసి పడుకున్నారు, మీరు రండి భోజనానికి. సరే, కాళ్లు కడుక్కుని వస్తానుండు అంటూ పెరట్లో బావి దగ్గరికెళ్లాడు చలపతి. ఉన్న ఊళ్ళోనే చలపతి టీచర్గా పనిచేస్తున్నాడు. కొడుకులిద్దరికి వివాహాలై ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ మధ్య చలపతి అక్క రాజ్యం ఒంట్లో బావులేదని విశ్రాంతి కోసం తమ్ముడు దగ్గరికి వచ్చింది. అనారోగ్యం మాట ఎలా ఉన్నా మనిషెందుకో ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోందని, మానసికంగా కూడా బాధపడుతోందనిపించి బావగారైన శంకరానికి ఫోన్ చేశాడు. అంత తీవ్రమైన సమస్య ఏమీ లేదు చలపతి, మీ అక్క చెప్పలేదా? చెప్పలేదు కనుకే నిన్ను అడుగుతున్నాను బావా. ఏమైంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అలాంటిదేమీ లేదు, నీకు తెలుసుగా రాజ్యం అంటే నాకెంత ఇష్టమో. అయితే ఏమిటో చెప్పు, సంగతి తెలిస్తే అక్కతో మాట్లాడి ఆమె దిగులు పోగొట్టగలిగే వీలుంటుంది నాకు అనగానే శంకరం చెప్పిన విషయం వింటుంటే కొంచెం బాధ కలిగినా నవ్వు కూడా వచ్చింది. హద్దులు దాటిన ఏ విషయానికైనా నియంత్రణ తప్పదుగా. రాజ్యం పెద్దగా చదువుకున్న మనిషి కాదు, సనాతనం సాంప్రదాయమైన ఉమ్మడి కుటుంబంలో 10 మంది మధ్య పెరగడంతో పాత పద్ధతులు బాగా వంట పట్టించుకుని పెరిగింది. కొడుకు తేజాకు ప్రశాంతితో పెళ్లైంది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న ప్రశాంతిపై రాజ్యం పాత అలవాట్లు రుద్దడం మొదలుపెట్టి ఇబ్బందులకు గురిచేయడంతో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. మారుతున్న కాలంతో మనం మారాలని భర్త శంకరం ఎంత చెప్పినా రాజ్యం తన పద్ధతి మార్చుకోలేదు. భార్య బాధ చూడలేక ఇంట్లో పరిస్థితి చూసి తల్లినేమి అనలేక తేజ ప్రశాంతి అమెరికా వెళ్లిపోయారు. అలా వెళ్లడంతోటే అసలు కథ మొదలైంది. వెళ్లే ముందు తల్లికి ఫోన్ కొనిచ్చాడు తేజ. భర్త సహాయంతో వాట్సాప్ మెసేజ్లు, వీడియో కాల్స్ అన్ని అతి త్వరలోనే నేర్చేసుకుంది రాజ్యం. అక్కడితో ఆగకుండా రోజు వీడియో కాల్ చేసి కోడలు సతాయించడం చేస్తుంటే ఆ పిల్ల భయపడి మాట్లాడడం మానేసింది. కొడుకు రాజ్యానికి ఫోన్ చేసి, ఇండియాలో పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, మడీ తడి చాదస్తాలు కుదరవమ్మా, అర్థం చేసుకో, ఈ రోజుల్లో కూడా నువ్వు కోడలతో ఇలా ఉండడం బాలేదమ్మా, నీ దగ్గర నుండి ఫోన్ వస్తోందంటే ప్రశాంతి భయపడిపోతోంది, నీ పద్ధతి మార్చుకునేదాకా ఫోన్ చేయకమ్మా అని చెప్పేశాడు. కొడుకు మాటలు విని కొంచెం బాధపడిన, ఏ దేశమైతేనేమిటి, మన అలవాట్లు ఆచారాలు మానేసుకోవాలా, పైగా దేశంలో ఏముంటుంది, మనిషి మనసులో ఉంటుంది, అక్కడికెళ్లి పూర్తిగా వదిలేసినట్టున్నారు అని ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు సీత. అనవసరమైన ఫోన్లు చేసి గంటల కొద్దీ వీళ్లతో వాళ్లతో కాలక్షేపంగా మాట్లాడడం, కనిపించినవన్నీ ఆర్డరిచ్చి ఆన్లైన్లో కొంటానడం, అంతేనా ఎంతో రుచిగా చేసే వంట మానేసి బయట నుండి కూరలు టిఫిన్లు ఆర్డరిచ్చి తెప్పించడం, వచ్చిన ప్రతి ఫోన్ కాల్ తీసి మాట్లాడేసి

అనేక సమస్యలకు గురి కావడం, భర్త అవసరాలు కూడా పట్టించుకోక పగలు రాత్రి ఫోనే లోకంగా మారిపోయింది. భార్య తీరుకి విసుగు చికాకు చెందిన శంకరం కోప్పడి ఫోన్ తీసేసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆరోగ్యం పాడై నీరసపడి కొన్నాళ్లు విశ్రాంతి కోసం తమ్ముడి దగ్గరికి వచ్చేసింది రాజ్యం. బావగారి ద్వారా విషయం విన్న చలపతికి అక్క నోటి దురుసుతనం మొండితనం తెలిసిందే, అయినా ఇప్పుడు ఆమె అమాయకత్వం కూడా అర్థమైంది. మెల్లగా అక్కకి నచ్చ చెప్పాలి అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచేసరికి ఇటు భర్త అటు కొడుకు మాట్లాడకపోవడం, తన కళ్ల ముందే మరదలు సీత కొడుకులు కోడళ్లతో నవ్వుతూ ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం, అది వారానికి 2 సార్లు మాత్రమే ఫోన్ చేయడం, అనవసరంగా పనికిమాలిన కబుర్లతో నలుగురికి ఫోన్ చేయకపోవడం, చలపతి కూడా ముఖ్యమైన సంగతుంటేనే సీతకు ఫోన్ చేసి మాట్లాడడం, లేకుంటే ఫోన్ అస్సలు మోగకపోవడం గమనించింది రాజ్యం. ఈ ఫోన్ లోకంలో పడి అందరి మనసులకు కష్టం కలిగించి కుటుంబ సంబంధాలనే దూరం చేసేసుకున్నానని కుమిలిపోసాగింది. భర్త కొడుకు తమ్ముడికి ఫోన్ చేసి తన క్షేమం అడగడం మరింత బాధ కలిగిస్తోంది. ఏం చేయాలో పాల్పోవడం లేదు, పరాయింట్లో ఉన్నట్టుగా ఇబ్బంది పడుతోంది. భర్త దగ్గరకు వెళదామంటే చిన్నతనం అనిపిస్తోంది. ఆయన రమ్మని పిలవలేదని మనసు చిన్నబుచ్చుకున్న బయటపడటం లేదు. అక్క పరిస్థితి ఎప్పటికప్పుడు బావకు తేజాకు అందజేస్తున్నాడు చలపతి. ఇదిలా ఉంటే ఓ రోజు సీత స్నేహితురాలు వచ్చింది. రాజ్యం గురించి వివరాలన్నీ ముందే సీత ద్వారా తెలిసి, భర్తతో గొడవపడి వచ్చినావిడ, ఎన్నాళ్లు నీ ఇంట్లో ఉంటుంది, నీకు ఇబ్బందిగా లేదు, ఎందుకైనా మంచిది, ఎక్కడి వాళ్లక్కడ ఉంటేనే మంచిది సీత అంటూ మొహం మీదే చెప్పడంతో తానేదో భర్తతో గొడవపడి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేదానిలా కనిపించినట్టుగా ఎంతో అవమానంగా అనిపించింది. సీత స్నేహితులు ఇలా ఉంటే సీత బంధువులేమనుకుంటున్నారో అనే అనుమానం కలిగి చెప్పలేనంత సిగ్గుగా కూడా ఉంటోంది. నా తమ్ముడింట్లో 4 రోజులుండే స్వతంత్రం నేను కోల్పోయానా? ఏం మనుషులు వీళ్లు? అయినా ఇదంతా నేను ఫోన్ మాట్లాడడం వల్లనే కదా. మారిన కాలంతో మారాననుకున్న నాలాంటి వాళ్లు మితిమీరే ప్రవర్తనే కారణమా అని మనసులో కుమిలిపోయింది రాజ్యం. ఈ మధ్య మరగల సీత కూడా ఆడవాళ్లు భార్యగా తల్లిగా వారి ప్రవర్తన బాధ్యత ఎవరి పట్ల

0: వీళ్ళే ఇలా ఉంటే కొడుకు కోడలు ఏమనుకున్నారో, కోడలు పుట్టింట్లో చెప్పేసిందేమో, బియ్యాలారేమనుకుంటున్నారో. చిచ్చి, ఎంత పొరపాటు జరిగిందనే ఆలోచనతో మనస్తాపం చెంది రాత్రిళ్ళు నిద్ర కూడా కరువైంది రాజ్యానికి. ఓ రోజు ఉదయమే చలపతి రాజ్యంతో, బావకు భోజనానికి బాగా ఇబ్బంది అవుతోందిట, నీకు ఒంట్లో బావుంటే పంపించమంటున్నాడక్కయ్య అన్నాడు. ఆ మాట వినగానే పుట్టెడు దుఃఖం వచ్చింది. ఆ మాట నాతోనే చెప్పవచ్చు కదా, ఎలా చెప్తారులే, అందరినీ నా మాటలతో విసిగించేశాను. కోడలెంత బాధపడిందో, నా చిన్నతనంలో అమ్మ కూడా బామ్మ సూటిపోటీ మాటలు సాధింపులు తట్టుకోలేక ఎంతో నలిగిపోయిందిట. అమ్మకు బామ్మకు మధ్యలో నాన్నగారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అన్నీ సహనంతో భరించింది అమ్మ, అయినా ఆ కాలం వేరు. మరి ఇప్పుడు నేను బామ్మల కాలంలో ఉన్నానా? లేను కదా. మరి ఈ గయ్యాళి బుద్ధులు ఆడిపోసుకునే ఈ నోరు బామ్మ నుండి వచ్చాయా? ఆయన ఎన్నో విధాలుగా చెప్తూనే ఉన్నారు కాలంతో పాటు మనం మారాలి రాజ్యమని, నేనే వినలేదు. చలపతికి చెప్పి నేనే ఆయనతో మాట్లాడతానని అనుకుంటూ ఉండగానే బావ ఫోన్లో ఉన్నాడంటూ చలపతి రాజ్యానికి ఫోన్ అందించాడు. భర్త గొంతు వినగానే కొద్దిసేపు ఉద్వేగానికి గురైంది రాజ్యం. ఏమిటి, ఇంటికి రావా, తమ్ముడి దగ్గరే ఉండిపోతావా అంటూ నవ్వుతూ పలకరించేసరికి మనసంతా తేలికపడి, మీరొక పని చేస్తానంటే నేను రేపే బయలుదేరతాను, చెప్పు ఏం చెయ్యమంటావు అని భర్త అడిగిన ప్రశ్నకు బదులుగా తన మనసులో కోరిక చెప్తున్న భార్య మాటలకు పకపకా నవ్వేసిన శంకరం చలపతితో మాట్లాడి రాజ్యాన్ని తీసుకురమ్మన్నాడు. మర్నాడు ప్రయాణమవుతుంటే సీత రాజ్యం దగ్గరకొచ్చి, నేను కూడా మితిమీరి ఫోన్లో మాట్లాడి కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాను వదినగారు, నేను ఏం మాట్లాడినా అవి నా గురించే, మీరేమీ అనుకోకండి. మీ సమస్య తెలిసి నేను మీ తమ్ముడు ఫోన్లో మాట్లాడడం తగ్గించాం అంటూ నవ్వుతుంటే, నిజమేలే సీత, ఆధునిక సౌకర్యాలతో ఎంత ఆనందం ఉంటుందో అంత ప్రమాదం కూడా ఉంటుంది. ఫోన్ మన చేతిలో ఉండాలి గాని ఫోన్ చేతిలో మనం ఉండకూడదని తెలిసొచ్చిందిలే, చేయి నోరు కూడా హద్దుల్లో ఉండాలిలే అంటున్న రాజ్యాన్ని తీసుకుని నవ్వుతూ బయలుదేరాడు చలపతి. భార్య కోరిక మేరకు ల్యాండ్ ఫోన్ పెట్టించానని శంకరం, అమ్మ రాగానే ఫోన్లో మాట్లాడాలని కొడుకు తేజ ఎదురు చూస్తున్నారని, ఇంట్లోకి రాగానే మోగుతున్న ల్యాండ్ ఫోను రాజ్యాన్ని ఆనందానికి గురిచేసింది.
1: మీరింతవరకు హద్దులు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కనకదుర్గ గారు పాడిన లలిత గీతాలు.

కార్యక్రమంలో మొదటి శ్రోత ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి కన్నపాసి బాలాపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత అనిత బబిత కృష్ణచరిత చాపెల్ చైతు భానురాజ్ రాజ్విక అక్షయ్ అమృత అమిత్ ఖన్నా రాహుల్ ఖన్నా రాజా రాధాపాసి భవాపాసి రోహిత్ రోషిణి రోహిత ఉమా మీనాకుమారి పార్వతీభాయి చోటాపురం పాసి ఉమాశంకర్ ప్రవీణ్ రాంపల్ పాసి జగన్మాత కృష్ణ చరిత శతాక్షి అంబు వీరంతా కోరుతున్న ఈ పాట పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం. చిత్రం పేరు ధనమా దైవమా.

కార్యక్రమంలో తర్వాత పాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చవిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తిక మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న ఈ పాట న్యాయం మీరే చెప్పాలి. చిత్రం నుండి ఈ పాట.

సత్యం సంగీత సారథ్యంలో డాక్టర్ దాసనారాయణరావు, సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన స్వయంవరం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ కోరుతున్నారు. వినండి మీ అందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట.

కిన్నెలారే శ్రోతలకు నచ్చిత్ర గీతల కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? మరి ఇక ఆలస్యం ఎందుకు? మీ పేర్లు, మీకు నచ్చిన పాటను రాసి మాకు పంపించవలసిన మా అడ్రస్ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్కోడ్ నంబర్ 5071118. కిన్నెలారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు 14 నంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్ నందిని, సోనీ, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విగ్రుత్, హనుమాన్ లోత్, నీలోఫర్, విజయ, హేమలత వినండి. వీరంతా కోరుతున్న ఈ పాట బంగారు కానుక చిత్రం నుండి ఈ పాట.

0: మహారాణి ఆవాలి ఒక సైన్యం పెద్దైన చిన్నదాన నిద్రమే నదుదాన
1: ముగ్గురన్నది హద్దు ఎవరికైనా ముగ్గుల తమ్ముని ఇవ్వకపోతే నీకే దిల్లాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం నుండి గుండేటి వెంకట్రాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, ఇంకా నాగమణి, సాయి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, పుల్లారావు, నాగమణి వీరంతా కోరుతున్న ఈ పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఈ పాట.

ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, కావేరి, ఆక్రు వీరంతా కోరుతున్న ఈ పాట శ్రీవారి ముచ్చట్లు. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాన్న రుద్రవీణ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ సింగభూపాలెం నుండి పాల్పకొల్లు నుండి సాయిరాం కేతన్ ఏంజల్ సహస్ర హిమవర్షిణి దివ్య సాహితి నక్షత్ర వెంకట్ వివిఎస్ఎస్ దుర్గా మరియు భాస్కర్ వినండి మీకోసం ఈ పాట.
1: ముచ్చటైన చీకటి ఎచ్చనైన ఉసులన్ను రచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముదుగా ఇద్దరికే ఒదికైన చీకటి పొదు పొడుపు.

మీరు వింటున్న ఈ పాట కోడలు దిద్దిన కాపురం చిత్రం నుండి. పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీజిచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి. వినండి మీకోసం ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హాతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరంతా కోరుతున్న ఈ పాట అంతులేని కథ చిత్రం నుండి ఈ పాట.

కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షరీఫ్ ఖాన్ పాషా వీరంతా కోరుతున్న ఈ పాట తోటరాముడు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సుజాత్ నగర్ మండలం నుండి గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి హనుమంతరావు వినండి మీకోసం ఈ పాట.

ఉన్నికృష్ణన్ శ్రేయఘోషల్ పాడిన అనుమానాస్పదం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. వినండి మీకోసం ఈ పాట.

కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శీర్షికిన సురేష్ ప్రొడక్షన్స్ వారి నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఉదయ్ కిరణ్, సాకేత్, కేకే రాజేష్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, ఎస్పి చరణ్, ఇంకా ఉషా, చిత్ర. ఈ పాటలకు సాహిత్యం అందించారు వేటూరి సుందరామూర్తి, చంద్రబోస్, పెద్దాడమూర్తి, చైతన్య ప్రసాద్, కులశేఖర్. సంగీతం

మీరింతవరకు సురేష్ ప్రొడక్షన్స్ వారి నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఉదయ్ కిరణ్, సాకేత్, కె రాజేష్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్, ఎస్పి చరణ్, ఉషా, చిత్ర. ఈ పాటలకు సాహిత్యం అందించారు వీటూరు సుందరామూర్తి, చంద్రబోస్, పెద్దడమూర్తి, చైతన్య ప్రసాద్, కులశేఖర్. సంగీతం ఆర్పి పట్నాయక్. ఇనటి ఇక చిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

నిలువున్న సమయం 4 గంటల 2 నిమిషాలు దాటి 30 సెకండ్లు. 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. వినబోయే పాట తల్లా పెళ్ళామా చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గంగమ్మ గంగ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాష్టంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బ్యాగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. రాష్టంలో సుమారు 73 లక్షల ఎంట్రీలు ఏఎస్డీడీ కేటగిరీలో నమోదయ్యాయని, అందులో 45 లక్షల మంది వరకు శాశ్వతంగా తరలిపోయినట్లు వర్గీకరించారని ముఖ్యమంత్రి చెప్పారు. అర్హులెవరూ తమ ఓటు హక్కు కోల్పోకూడదని, దీనికోసం అభ్యంతరాల సమర్పణ గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరారు. గ్రామసభల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలను చదివి వినిపించాలని, పట్టణ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. రాష్టంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నోటీసును పీఎల్ఓలు వ్యక్తిగతంగా అందజేసి రసీదు తీసుకోవాలని, విచారణకు 2 రోజుల ముందే ఓటర్ల గుర్తు చేయాలని సూచించారు. నో మ్యాపింగ్, తప్పుల జాబితాతో పాటు దరఖాస్తులు, అభ్యంతరాల వివరాలను వారానికి ఒకసారి రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల పరిధిలో 1061 మంది రైతులకు 1044 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని, మొదటి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. పట్టాలుంటేనే రైతులకు రైతు భరోసా, బీమా వంటి సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో వర్గపోరు నష్టం చేస్తుందని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్లు, రైతు భరోసా హామీలను తక్షణమే అమలు చేయాలని, వివాదాస్పద 22A నిబంధనను వెంటనే రద్దు చేయాలని కూడా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ఆలయాల అభివృద్దికి ప్రజలంతా సహకరించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. పేద పండితులు ప్రజల అభిప్రాయాల ప్రకారం పనులు చేపడతామన్నారు. అలాగే గోదావరి పుష్కరాల కోసం నియోజకవర్గానికి 117 కోట్లు కేటాయించామని, మరో 40 కోట్ల రూపాయలు రోడ్లు, ఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టీజీ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 24983 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 8 తేదీన పేపర్ 1, పేపర్ 2, 9 తేదీన 2 విడత పేపర్ 2 పరీక్షలుంటాయి. పూర్తి వివరాలకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ను చూడవచ్చు. పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. జీవో 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ, రెహమత్ బేగ్ ను క్రమశిక్షణ రాహిత్యం కింద ఎంఐఎం పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని, అది న్యాయం అనిపించుకోదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మహిళలు, మైనర్ల భద్రతను పణంగా పెట్టవద్దని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు వస్తున్న వివాదాస్పద వీడియో మూలాలతో పాటు గతంలో నమోదైన పాక్సో కేసులను కూడా సమగ్రంగా విచారించాలన్నారు. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా కాలపరిమితితో కూడిన పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణను ప్రపంచ స్థాయి గాల్ఫ్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇందులో భాగంగా షామీర్పేట సమీపంలోని జవహర్ నగర్ లో 130 ఎకరాలకును, అలాగే కృష్ణానది తీరంలోని సోమశిలలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ గాల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గోల్కొండలో నిర్వహించిన 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నీ మీడియా సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో పర్యాటకం క్రీడల ప్రచారానికి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సేవలు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో కూడా ప్రధానమంత్రి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని, మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వారి సాధికారత కృషి చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ మైనారిటీ మోర్చా సమాపేశం

0: చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఆయన కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
1: నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అప్పీజ్మెంట్ ఫర్ నన్, జస్టిస్ ఫర్ ఆల్, ఎవరికి బుజ్జగింపు తనం లేదు, అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ఈ సూత్రంతోనే ప్రభుత్వం నడుస్తుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ సెప్టెంబర్ 26 నుంచి 29 తేదీ వరకు రాష్ట స్థాయి కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధులతో మాట్లాడుతూ తెలియజేశారు.
2: 1358 మందితో ఈ క్రీడలు నడపడానికి కోసం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకుల్ని తీసుకున్నప్పుడు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో క్రీడల్లో ప్రతిభ గల వారిని గుర్తించి జాతీయ స్థాయిలో ఆడే విధంగా ముందుకు వెళ్ళడానికి కోసం క్రీడల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు అత్యవసరం.
0: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ లో మహిళా సంఘాల సమాపేశంలో ఆమె మాట్లాడారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పుట్ట శ్వేత చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మాన్సరోవర యాత్రకు వెళ్లిన ఆమె ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు తెలియజేశారు. జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంతో ఖచ్చితమైన భూ రికార్డు లభిస్తాయని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత తెలియజేశారు. దహేగాంలో జరుగుతున్న రీసర్వేను ఆమె పరిశీలించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టరేట్ లో మేజర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయనకు నివాళులర్పించారు. భారీగా పన్ను బకాయిలున్న డిఫాల్టర్లపై ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. అర్హులెవరు ఓటు హక్కు కోల్పోద్దని, ఎస్ఐఆర్ నోటీసుల సమగ్ర పరిశీలనలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు సూచించారు. మహబూబాబాద్ లో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష ఉన్నందువల్ల ఎల్లుండి జనగామ జిల్లా స్థాయి ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ
4: आदौ मुख्य वार्ताः. प्रधानमन्त्रिणः मोदिनः मध्य एशिया प्रवासः प्रारब्धः. उज्बेकिस्तान किर्गिज देशाभ्यां सह द्विपक्षीय वार्तायाः रूपरेखा च सज्जीकृता. भारतं स्वसभ्यतायाः सामर्थ्यस्य च बलेन जगति गौरवस्थानं प्राप्नोति इति राजनाथ सिंहस्य वक्तव्यम्. नेपाले हृदय विदारक अप्लावे हतानां संख्या 26,600 यावत् अभवत्. भारतीय दलेन आपत् उद्धार कार्याणि च तीव्रीकृतानि. अमेरिकी राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प इत्यनेन वेनेजुएला देशेन सह तैल सन्धेः महती घोषणा विहिता. ओडिशा राज्ये शनि रविवासरयोः अतिवृष्टिपरा नारंगवर्णीया संचेतना. अपि च हॉकी निपुणं मेजर ध्यानचंदं संस्मृत्य देशे अद्य क्रीडा दिवसः आयोज्यते. प्रधानमन्त्रिणा मोदिना मेजर ध्यानचंदवर्याय श्रद्धांजलिः अर्पिता. क्रीडकानां समर्पणस्य च भूरिशः प्रशंसा कृता. वार्ताः विस्तरेण. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य प्रातः उज्बेकिस्तान किर्गिज गणराज्यस्य च चतुर्दिवसीय यात्रायै प्रस्थितवान्. श्रीमोदिना प्रस्थानात् प्राक् भणितं यत् एतस्याः यात्रायाः उभयोर्देशयोर्मध्ये भारतस्य रणनीतिक परस्परता सम्पृक्तता च दृढयिष्यते. प्रधानमन्त्रिणा प्रोक्तं यत् असौ उज्बेकिस्तानीय राष्ट्रपतिना शफकत मिर्जियोयेफ वर्येण साकं व्यापार निवेश डिजिटल सम्पर्क रक्षा ऊर्जा क्षेत्रे सहयोगं विवर्धयितुं चर्चां विधास्यति. एतेन सहैव विकसित भारत दिशि अपि सम्भाषणं भविष्यति. उज्बेकिस्ताने भारतस्य राजदूतेन स्मिता पन्तेन आकाशवाण्या सह विशिष्टे साक्षात्कारे भणितं यत् उज्बेकिस्ताने प्राकृतिक संसाधनानां भण्डारो विद्यते. तया प्रोक्तं यत् उभयोः देशयोः मध्ये निवेश महत्वपूर्ण खनिज क्षेत्राणां हस्तान्तरणे चर्चा अपि सम्भाव्यते. रक्षामन्त्री राजनाथसिंहः अद्य उक्तवान् यत् भारतं केवलं अर्थव्यवस्थारूपेण न అపితు స్వీయ సభ్యత సంస్కృతి సామర్థ్యేన ఆత్మవిశ్వాసేన చ వికసిత రాష్ట్రరూపేణ ఉదితమస్తి. లఖనౌ నగరే బాబాసాహెబ్ భీమరావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయస్య ఏకాదశే దీక్షాంత సమారోహే భాషమాణ శ్రీసింహ ఉక్తవాన్ యత్ యదా భారతదేశ కిమపి వదతి తదా సంపూర్ణ విశ్వ శృణోతి. అసౌ భణితవాన్ యత్ నవభారతస్య మహాన్ పరివర్తనం ఇదమస్తి యత్ దేశ న కేవలం వైశ్విక్ నియమాన్ అనుసరతి అపి తు తేషాం నిర్మాణే అపి యోగదానం దదాతి. నేపాలదేశే జలపూర విభీషికాయాం మృతకానాం సంఖ్యా షడ్వింశత్యుత్తర షడ్శత్ సంజాతా. ద్విసహస్రాధిక జనాశ్చ లుప్తాః సూచ్యంతే. ఆరక్షిదళేన త్రయస్త్రింశదుత్తర ద్విశతాత్మకాః శవాః చితవాన జనపదే అధిగతాః. పశ్చిమ నవలపారాసి క్షేత్రే అష్టచత్వారింశదుత్తరైకశత గోరఖాయాం అష్టచత్వారింశత్ శవాః అధిగతాః. ఏతదతిరిచ్య బహుషు క్షేత్రేషు బహవః మృతావశేషాః సంప్రాప్తాః. హిమాలయ క్షేత్రే ప్రభావితేషు జనపదేషు సహాయోద్ధార కార్యాణి ద్రుతగత్యా ప్రచలంతి. విదేశమంత్రాలయేన సూచితం యత్ వింశత్యుత్తర త్రింశత్ భారతీయ నాగరికాః సాంప్రతమపి విలుప్తాః. విదేశమంత్రాలయస్య ప్రవక్త్రా రణధీర జాయసవాలేన నవదిల్ల్యాం వార్తాహరైః సహ సంలపన్ ప్రోక్తవాన్ యత్ భారతీయ మూలస్య ఆహత్య శతాధికాః జనాః అధునా అపి సంపర్కవిహీనాః సంతి. అత్రాంతరే నేపాల ప్రాధికరణేన ఊనత్రింశదుత్తర ద్విశత అజ్ఞాత శవాః అపి అధిగతాః. చితవాన జనపదే చికిత్సాలయే ఉపచారాధీనాః వ్రణితాః జనాః ఉపచారే సమస్యాః సమ్ముఖీకుర్వంతి. నేపాలదేశస్య రాష్ట్రపతిః రామచంద్ర పౌడేలః అద్య భారతీయ రాష్ట్రపతిం ద్రౌపదీ ముర్ముం ప్రతి కృతజ్ఞతాం జ్ఞాపితవాన్. నేపాలదేశే వినాశకారీ ఆకస్మిక జలప్రవాహే శతశః జనాః మృతాః వ్యాపకః వినాశః చ జాతః. అస్మిన్ సమయే భారతీయ ప్రశాసన

ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 మ్యూజిక్‌మ్యాన్, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధుర గీతాల ప్రసారం మధురిమ. ఇక రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే నా కార్యక్రమాలు.

గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కి తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:50 వందే మాతరం, అనంతరం దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి గీతాల కార్యక్రమం అంజలిలో సూర్యస్థుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 శ్రీ ఆరేపల్లి స్నేహస్వరూప్ సమర్పించే సుభాషితం. 6:35 రైతు సమాచారంలో మునగ సాగు ఎంతో లాభం. 6:40 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:50 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తా ప్రసారం.

రేపు ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 54వ ధారావాహికలో ఆశ శ్రీమతి కత్తి కనకదుర్గ గారి కథానిక వింటారు. 7:40 లలిత సంగీతం, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి, 8:35 మీ మాటతో ఈ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహణ శ్రీ కులపాక శంకరరావు, 9:30 ఏకచిత్రగానం ఉదయం 10:00 నుండి చిత్రగీతాలు.

రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం, 7:45 కిన్నెర లహరి, రాత్రి 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం, మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునః ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 కిన్నెర లహరి, 8:40 సమాచార సంధ్య, 9:00 నీసెట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు రాత్రి 9:30 ఆపాత మధుర గీతాల ప్రసారం మధురిమా. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరయ్య సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కులశేఖర్ సాహిత్యానికి ఎస్పీ చరణ్ పాడిన పాట విందాం, చిత్రం హ్యాపీ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మరొక దక్షిణాల్లో.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకునేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకుని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంట కాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టు

ఉంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డీఏపీ వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసీ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వీ జాపాఫ్ 10% ఈసీ 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడొచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టెలుగా కట్టి చిన్న చిన్న గూళ్లుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో గాని మనుషుల ద్వారా గాని నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. గనక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

0: మీరింత వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్

0: తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి నువ్వు లేక నేను లేని చిత్రం కోసం ఉషా పాడిన పాట. గీత రచన కాశీ విశ్వనాథ్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్ లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక

0: రేటు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా రెండు దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్ కు చెందిన టాప్ 10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధనా పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్లు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైనవి ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైకో, రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ రెండు దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత్వం, వారసత్వం, సంస్కృతి, సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యాసంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విజయవంత అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी है. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपैरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: పరిశోధన అభివృద్ది రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ది, సంస్కరణలు పొందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమాపేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మాన్యుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమాపేశంలో ప్రధానంగా నిలిచింది. తయారీ రంగం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టర్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం అందుతుంది. గత 3 ఏళ్లలో 8123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయం ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ, 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు.

0: ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈరోజు రక్షించినట్లు జైస్వాల్ పెల్లడించారు. ఈరోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈరోజు ఖాట్మండ్ చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నిజన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండ్ చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు సూచన ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈరోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేపాల్లో నెలకొన్న సంకోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యకుడు రామచంద్ర పోదల్ ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటే కోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ పొందిన ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారుల్లో ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధన సంఘాల సమన్వయ కమిటీ 2 సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. ఉజ్బెకిస్తాన్ లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:10 కావస్తుంది. ఇప్పుడు కిసాన్ వాణి విందాం.

0: से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుతం వచ్చే ఏసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనలు అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సహాయ ఆచార్యులు డాక్టర్ శేఖర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శేఖర్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం.
2: ఏసంగిలో ప్రధాన అపరాలు ఏమున్నాయి?
3: ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే ఏదైతే వానాకాలం సాగు తదనంతరం చేపట్టాల్సినటువంటి యాసంగి పంటల్లో ప్రధానంగా పప్పు దినుసులలో చూసినట్లయితే తెలంగాణలో గత యాసంగి సీజన్ లో గమనించినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో శనగ పంట, తదనంతరం పెసర, మినుము, బొబ్బెర, అలాగే కొద్దిపాటి విస్తీర్ణంలో యాసంగి కంది కూడా సాగైంది. ప్రస్తుతం వానాకాలంలో కొంత తక్కువ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదైనవి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కొంత యాసంగికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా శనగ మరియు పెసర, మినుము అనేవి అపరాలలో చాలా ముఖ్యమైనటువంటి పంటలు. ఇవి తెలంగాణలో వచ్చే సీజన్ లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఈ వానాకాలంలో సాగు చేసినటువంటి పంటల అనంతరం కొంత తేమ అందుబాటులో ఉన్నట్లయితే చాలా తక్కువ నీటి వనరులున్నా కూడా ఇటువంటి అపరాలను సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైనవి.
2: యాసంగిలో అపరాలు విత్తుకునే అనుకూలమైన సమయం ఏది?
3: ప్రధానంగా వానాకాలం పంటలు కోసిన తర్వాత సాధ్యమైనంత వరకు మనకు ఆ అవశేష తేమపై కూడా సాగు చేసుకునేటువంటి అపరాలు ఉన్నాయి కాబట్టి రైతులు వాటి యొక్క నీటి లభ్యత మరియు అవశేష తేమపై సాగు చేసుకోగలిగినట్లయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు మనకు యాసంగి అపరాలు సాగు చేసుకోవడానికి అలాగే విత్తనాలు విత్తుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా పరిగణించబడి మనము రైతులకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సీజన్ లో కొంత అవశేష తేమపై సాగు చేసేటువంటి రైతులు వానాకాలం సాగు అనంతరం కొంత కోత అనేది అక్టోబర్ వరకు జరిగినా కూడా సిఫారసు చేసినటువంటి రకాలు అక్టోబర్ తర్వాత అవశేష తేమపై సాగు చేసుకున్నట్లయితే కొంత నవంబర్ వరకు కూడా వేసుకునేటువంటి కొన్ని రకాలను సూచించబడుతుంది. కాబట్టి రైతులు వాటి యొక్క నీటి లభ్యత అలాగే నల్లరేగడి భూములు అయితే నీటి లభ్యత అవశేష తేమపై సాగు చేసుకున్నట్లయితే వీలైనంత వరకు కొంత ఆలస్యంగా అయినా కూడా ఎందుకంటే వానాకాలం పంట కోత ఆలస్యమైతే యాసంగికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి ఎంపిక చేసేటువంటి రకాలను నవంబర్ వరకు కూడా విత్తుకునేటువంటి అవకాశం ఉంది.
2: అపరాల సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి?
3: ముఖ్యంగా అపరాల సాగుకు ఈ నీటి నీరు నిల్వ లేనటువంటి చౌడు లేనటువంటి భూములు అనుకూలంగా ఉంటాయి. అవి తేలికపాటి ఎర్రచెలక నేలలైతేనేమి అలాగే బరువైనటువంటి నల్లరేగడి నేలలైతేనేమి ఈ నేలల్లో ఏదైతే నీటి లభ్యత ఉండి అలాగే చౌడు లేనటువంటి నీరు నిల్వ ఉండకుండా ఉండేటువంటి నేలలు ఈ అపరాలకు సాగుకు చాలా అనుకూలమైనవి. ప్రధానంగా ఏదైతే వరి సాగు అనంతరం కొన్ని ప్రాంతాల్లో ఈ నీరు నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అపరాల సాగుకు అంతా అనుకూలంగా ఉండవు. కాబట్టి రైతులు తదనంతరం కూడా నీరు నిల్వ ఉండేటువంటి భూముల్లో అపరాలు కాకుండా వారికి అనుకూలమైనటువంటి పంటలు మార్కెట్ సౌలభ్యం రీత్యా వారు ఎంచుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అపరాల్లో నీరు నిల్వ ఉండకుండా అలాగే చౌడు నేలలు లేనివి చూసి వారు విత్తుకునేటువంటి సౌలభ్యం కొరకు వారు చూసుకోవాలి. ప్రధానంగా ఇటువంటి నేలలు ఉన్నట్లయితే వాటిని అపరాల సాగుకు అనుకూలం కాదు.
2: ఇప్పుడు యాసంగిలో పంట మార్పిడిలో అపరాల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది?
3: ముఖ్యంగా గత యాసంగి అనుభవాలను గమనించి ఇప్పుడు వచ్చేటువంటి యాసంగి కాలంలో కూడా పప్పు దినుసులకి అపరాల పేరుతో పిలువబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి పప్పు దినుసుల్లో కూడా మనకు డిమాండ్ ఎక్కువగా ఉంది. చాలా వరకు మనకు అవసరం రీత్యా వివిధ రాష్ట్రాల నుంచి మనము ఇక్కడ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులు ఇక్కడ ఉండేటువంటి సాగు చేసేటువంటి రైతులు ఈ అపరాల్లో ప్రధానంగా వివిధ పంటల్లో కూడా గత కేబినెట్ మీటింగ్ లో కూడా కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైజ్ అనే రీత్యా కొన్ని పంటలకి అపరాలలో ఈ మద్దతు ధర పెరిగింది. కొన్ని పంటల్లో చూసినట్లయితే ముఖ్యంగా పెసర, మినుము, అలాగే శనగ

0: వీటికి సంబంధించి కొంత ఎక్కువ మొత్తంలో కూడా మనకి ఈ మద్దతు ధర అనేది కొంత వరకు పెరిగింది. దాన్ని గమనించి వారికి ఉండేటువంటి మార్కెటింగ్ సదుపాయాన్ని అనుసరించి మనకు అపరాలు సాగు చేసుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో రైతులు నికరాదాయం పెంచుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి వచ్చే యాసంగి సీజన్ లో కూడా ఈ పప్పు దినుసులో ప్రాముఖ్యత అలాగే డిమాండ్ కూడా ఇంత గత సంవత్సరాల మాదిరిగానే ఉంటుందని తెలియజేస్తూ వాటికి మంచి మార్కెటింగ్ సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులు ఈ అపరాలు సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది.
1: రైతులకు ఎక్కువగా ఉపయోగమైంది, ప్రధానమైంది మద్దతు ధర అపరాల్లో ఎలా ఉంటుంది?
0: మద్దతు ధరలో ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరము వానాకాలం పంటలకు అలాగే యాసంగి పంటలకు కేంద్ర ప్రభుత్వము ఏదైతే కేబినెట్ మీటింగ్ లో అప్రూవ్ చేయబడి సీజన్ కి ముందుగానే వాటి యొక్క మద్దతు ధరలను వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంది. అలాగే ఈ రాబోయేటువంటి యాసంగి సీజన్ లో కూడా రైతులు ఈ మద్దతు ధరలను వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఉన్నారని భావిస్తూ ముఖ్యంగా ఈ పప్పు దినుసులైతేనేమి అలాగే నూనె గింజ పంటల్లోకి మద్దతు ధర పెంచినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మద్దతు ధర పెరిగినటువంటి పప్పు దినుసులు అలాగే నూనె గింజ పంటలను సాగుకు ఈ ప్రస్తుత యాసంగి కాలం కూడా చాలా అనుకూలమైనది. ఈ రకంగా మనకు ప్రతి సంవత్సరము కూడా వానాకాలం పంటలకు యాసంగి పంటలకి ఈ మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం రివైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని అనుసరించి రైతులు కూడా సాగుకు ముందుకు వస్తున్నారు. ఈ యాసంగి సీజన్ లో కూడా పప్పు దినుసులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఎక్కువ మొత్తంలో ఈ పప్పు దినుసులను సాగు చేసినట్లయితే వాళ్ళ నికరాదాయం ఖచ్చితంగా పెరిగే అవకాశం కూడా ఉంది.

0: తెలంగాణలో విస్తీర్ణ పరంగా అపరాల సాగు ఎలా ఉంటుంది?
1: ప్రధానంగా తెలంగాణలో చూసినట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. ఎక్కువ విస్తీర్ణంలో ఈ వానాకాలంలో కూడా చూసినట్లయితే వానాకాలంలో విస్తీర్ణ పరంగా ప్రధానంగా వరి ఎక్కువ మొత్తంలో సాగైంది. అలాగే తదనంతరం ప్రతి కూడా ఎక్కువ మొత్తంలో విత్తనం విత్తినప్పుడు మనం గమనించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసినట్లయితే రెండో పంటగా అత్యధిక విస్తీర్ణంలో సాగైన పంట ప్రత్తి. కాబట్టి ఈ రెండు పంటలలోనూ వానాకాలం సాగు చేసిన తదనంతరం యాసంగిలో కూడా అపరాలను సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే వానాకాలంలో వరికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ అపరాలు సాగు చేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాసంగిలో వానాకాలం చేసినటువంటి సాగైనటువంటి పంటల తదనంతరం కూడా అపరాలు ఎంపిక చేసుకున్నట్లయితే కొంత రైతులకు ఉపయోగం

0: ఉండే అవకాశం ఉంది.
1: డాక్టర్ శేఖర్ గారు, అపరాల్లో నూతన రకాలు ఏమైనా ఉన్నాయా? వాటి వివరాలు రైతులకు తెలియజేయండి.
0: ముఖ్యంగా అపరాలలో పరిశోధనల ద్వారా రైతుల యొక్క అనుభవాలను తీసుకొని వివిధ రకాలైనటువంటి అపరాలు సాగులో ఉన్నాయి. వాటిలో కూడా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి మేలైనటువంటి రకాలు వివిధ పంటల్లో కూడా రూపొందించడం జరిగింది. మరియు ఆ రకాలలో ప్రధానంగా చూసినట్లయితే పెసర, మినుము, కంది ఈ మూడు పంటల్లో కూడా ఎక్కువ ప్రాముఖ్యత పొందినటువంటి రకాలు. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ కాలానికి కూడా రైతులకు ఉపయోగంగా ఉండేటువంటి రకాలను గమనించినట్లయితే పెసరలో ఈ యాదాద్రి అనే రకము ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఇది యాంత్రీకరణలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, యంత్రాలతో కోసేటువంటి సౌలభ్యం ఉన్నది. అలాగే మినుము పంటల్లో గమనించినట్లయితే మధిర రకాలు, ముఖ్యంగా MBG 1070 అనే రకం కూడా ఈ సీజన్ లో రైతులు ఎంపిక చేసుకున్నట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే గత సంవత్సరాలలో రైతుల అనుభవాలను గమనించినట్లయితే ముఖ్యంగా యాసంగిలో కూడా కంది సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి వివిధ కారణాలను ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మార్కెట్ డిమాండ్ రీత్యా, అలాగే రైతులకు మార్కెట్ లో లభించే ధర అనుసరించి రైతులు కూడా యాసంగి కందిని సాగు చేయడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి మేలైనటువంటి కంది రకాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రధానంగా వరంగల్ పరిశోధన కేంద్రం నుంచి విడుదల కాబడినటువంటి రకాలు, అలాగే తాండూరు పరిశోధన కేంద్రం నుంచి విడుదలైనటువంటి మేలైనటువంటి నూతన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే యాసంగిలో కూడా మంచి దిగుబడులు తీసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.
1: యాంత్రీకరణకు అనుకూల రకాలంటే ఏంటవి? వాటి లక్షణాలు తెలియజేయండి.
0: ప్రధానంగా ఏ సీజన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధానమైన సమస్య కూలీల కొరత. ఈ కూలీలు సకాలంలో దొరకకపోవడము, అలాగే ఏదైతే కూలీలకు ఇచ్చేటువంటి రేట్ వేజెస్ అని అంటారు అది కూడా పెరగడము, అలాగే సకాలంలో వారు అందుబాటులో లేకుండా ఉండడం గమనిస్తున్నాం. ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో సకాలంలో నాట్లు వేయలేని పరిస్థితిలో ఉండి అలాగే కూలీలు దొరకక ఇబ్బంది పడినటువంటి రైతాంగాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ అపరాలను సాగులో కూడా అటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ముఖ్యంగా కోత సమయము మరియు కోత అనంతరం చేయాల్సిన అటువంటి పనులకు ఎక్కువ మొత్తంలో కూలీలు అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉండింది. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి రైతాంగం యొక్క అనుభవాలను మనం గమనించినట్లయితే ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి నూతన రకాల యొక్క లక్షణాలను కూడా గమనించినట్లయితే వాటిని కోతకు మిషన్ల ద్వారా అంటే యాంత్రీకరణకు అనుకూలమైనటువంటి రకాలను కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించి వాటిని రైతాంగానికి అందించడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో చూసుకున్నట్లయితే ఈ పెసరలో రకాలు అవి వాటిలో ప్రధానంగా ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిలీజ్ కాబడినటువంటి రకాలను మనకు ఈ కోత యంత్రాల ద్వారా ఏదైతే వరికి వాడేటువంటి కోత యంత్రాలనే ఈ అపరాలలో ముఖ్యంగా పెసర లాంటి పంటల్ని కూడా మిషన్లతో కోసేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి రకాలున్నాయి. ప్రధానంగా దాంట్లో గమనించినట్లయితే ఈ యాదాద్రి అనే రకం కూడా ఎక్కువ మొత్తంలో రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు సాగుకి. కాబట్టి ఆ రకాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే దాంట్లో పూత కాత అనేది పైకి ఎక్కువగా ఉంటుంది, నేలకు అంటకుండా. అటువంటి రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే వరిలో వాడేటువంటి ఈ కోత యంత్రాలను ఇటువంటి పప్పు దినుసుల్లో కూడా మనం వాడి వాటిని ఎటువంటి కూలీలను మనం తీసుకోని అవసరం లేదు. ఆ కూలీలకు బదులుగా కేవలం యంత్రాల ద్వారానే మనం కోత కోసేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి ఇటువంటి రకాలు యాంత్రీకరణకు అందుబాటులో ఉండేటువంటి రకాల ద్వారా సాగు చేసినట్లయితే మనకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.
1: అపరాల్లో విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
0: ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. రైతుల స్థాయిలో కూడా చాలా సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలైనా వ్యవసాయాధికారులైనా కూడా ఈ విత్తన శుద్ధి గురించి చాలా వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రధానంగా భూమిలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు, అలాగే కొన్ని ప్రాంతాల్లో సహజంగా నేలల్లో విస్తరించినటువంటి తెగుళ్లు, ముఖ్యంగా ఎండు తెగుళ్ళు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా మనకు కొన్ని రకాలైనటువంటి తెగుళ్లను

నివారించేటువంటి కల్చర్స్, ముఖ్యంగా ఈ ల్యాబ్స్ ద్వారా అందించేటువంటి ట్రైకోడర్మా గాని సూడోమోనాస్ లాంటివంటి వాటిని వాడుకున్నట్లయితే వాటిని మనం నేలలో సహజంగా ఉండేటువంటి ఈ తెగుళ్లను కూడా కొంతవరకు నివారించేటువంటి అవకాశం ఉంది. తదనంతరం నేల తయారీ తర్వాత ఎంపిక చేసినటువంటి రకాలు, ముఖ్యంగా ఈ రకాలను కూడా చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు కూడా ఎంపిక చేసుకున్నట్లయితే మనకు పైపాటుగా వాడేటువంటి కీటకనాశనులు గాని శిలీంద్ర నాశనులు గాని వాడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎంపిక చేసేటువంటి విత్తనాలు కూడా చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే ఎంపిక చేసుకొని ఒకవేళ వాటిల్లో కూడా మనకు ఈ చీడపీడలను నివారించడానికి మొదటి దశగా వచ్చేటువంటి చీడపీడలను నివారించడానికి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. దానికి దగ్గరలో ఉన్నటువంటి మీరు తెగుళ్ళలో నివారించేటువంటి విత్తన శుద్ధి, ముఖ్యంగా క్యాప్టాన్ అనేటువంటి పొడి మందుని మనము విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ చీడపీడల నివారణకు మొదటి దశగా వాడేటువంటి అంటే చిగురించిన తర్వాత వాడేటువంటి కొన్ని తేలిక పాటి చాలా తక్కువ ఖర్చుతో ఉండేటువంటి కీటకనాశనులు కూడా మనకు సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి విత్తన శుద్ధి ఏదైతే చేసుకుంటామో విత్తనాన్ని మనం శుద్ధి చేసుకున్న

0: డాక్టర్ శేఖర్ గారు, ఇప్పుడు ఈ అపరాల్లో రైజోబియం ప్రాముఖ్యత ఏమిటంటారు?
1: ముఖ్యంగా ఈ అపరాలలో సహజంగా మనం నీళ్లలో గమనించినట్లయితే ఈ నత్రజని స్థిరీకరణ అనే ఒక రకమైన చర్య ఉంటుంది. ముఖ్యంగా నీళ్లలో జరిగేటువంటి ఈ చర్యల్లో ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా, ఇది సహజంగా పప్పు దినుసుల్లో ఉండేటువంటి లక్షణము. అది మనం ఎంపిక చేసుకున్నటువంటి ఎటువంటి అపరాలు అయినా కూడా, ముఖ్యంగా పెసర, మినుము, కంది, శనగ లాంటి పంటల్లో సహజంగా నత్రజని స్థిరీకరణ అనేది జరుగుతుంది. కానీ మనము విత్తనానికి కూడా ఈ పంటను బట్టి వాటి యొక్క పంటల్లో కూడా వివిధ రకాలైనటువంటి ఒక నత్రజని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని చెప్తాము, నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా. దాన్ని సహజంగా ఉండేటువంటి బ్యాక్టీరియాతో పాటు మనకు ఈ పైపాటుగా కూడా రైజోబియం అనే కల్చర్ ని మనము విత్తనాలకి పట్టించినట్లయితే దాని ద్వారా సహజంగా ఈ నత్రజని స్థిరీకరించేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో మొక్కలు కూడా నత్రజని స్థిరీకరించి మనము ఈ నత్రజని పైపాటుగా వాడేటువంటి నత్రజని తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రైజోబియం వివిధ పంటల్లో వివిధ రకాలైనటువంటి రైజోబియం స్పీసీస్ కూడా రైతులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రైజోబియం కల్చర్ ని, ఆ యొక్క పంటలను బట్టి రైజోబియాన్ని విత్తనంకి పట్టించి మొదటి దశగా పైపాటుగా వాడేటువంటి కొంతవరకు నత్రజని ఎరువులను కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నత్రజనిలో ముఖ్యంగా స్థిరీకరించడానికి రైజోబియం కల్చర్ చాలా ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియల్ కల్చర్.
0: చివరిగా ఈ అపరాల సాగులో ఎరువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ముఖ్యంగా అపరాల సాగుకు యాసంగి చాలా అనుకూలమైనటువంటి కాలం. యాసంగిలో మనం గమనించినట్లయితే రైతులు వానాకాలం పంట కోసిన తర్వాత యాసంగి పంటలు విత్తుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. అటువంటి సమయంలో ముఖ్యంగా ఈ పశువుల పెంట వాడకం అనేది మన ప్రాంతంలో చాలా తక్కువ, అది వాడేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే సమయాభావం వల్ల వాళ్ళు రైతులు అందరూ కూడా యాసంగి పంటల్ని వానాకాలం పంట కోత అనంతరం తొందరగానే విత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మొదటిగా ఈ పప్పు దినుసుల్లో భాస్వరానికి సంబంధించిన ఎరువులు మనకు సిఫార్సు మేరకు నేల యొక్క పరిస్థితిని బట్టి మట్టి పరీక్ష ద్వారా తెలుసుకొని దానికి సిఫార్సు మోతాదులో మాత్రమే ఎరువులు వాడాల్సిందిగా రైతాంగానికి సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా భాస్వరం లాంటి ఎరువులు భూమిలోనే అడుగులోనే వేయాల్సిందిగా రైతులకు సూచన. కొన్ని ప్రాంతాల్లో ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువులను పైపాటుగా వేయడం అనేది గమనించాము. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా భాస్వరానికి సంబంధించిన ఎరువులన్నీ కూడా మనం దుక్కిలోనే వేయాల్సిందిగా రైతాంగానికి సూచన. ముఖ్యంగా ఈ అపరాలలో కూడా గమనించినట్లయితే వాటికి కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరము. వివిధ నేలల్లో వాటి యొక్క మట్టి పరీక్ష ఆధారంగా సిఫార్ చేసి మోతాదు వాడాల్సిందిగా రైతాంగానికి సూచన. ఎవరైతే ఈ సహజంగా నత్రజని స్థిరీకరించేటువంటి లక్షణాలు ఈ పప్పు దినుసులకు, అపరాలకు ఉన్నాయి కాబట్టి ఈ రైజోబియం కల్చర్ లాంటివి విత్తనానికి పట్టించి వాడినట్లయితే కొంత రైతాంగం సహజంగా ఉండేటువంటి నత్రజనితో పాటు భూమిలో

0: స్థిరీకరించబడి కొంత పైపాటుగా వేసేటువంటి మొదటి దఫాగా వేసేటువంటి ఎరువుల మోతాదును కూడా చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. అది నేలను బట్టి, పంట యొక్క విస్తీర్ణాన్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి నీళ్లలో ఉండేటువంటి పోషకాల లభ్యతను బట్టి రైతులు వాటి యొక్క పోషకాల యొక్క ఎంత మొత్తంలో పోషకాలను అనే విషయం ఆధారపడి ఉంటుంది.
1: డాక్టర్ శేఖర్ గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ప్రస్తుతం వచ్చే యాసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
1: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: శ్రోతలు చిత్రసీని అంటున్నారు. ఇప్పుడు వినండి జయం మందిర్ ఆ చిత్రం కోసం కుమార్ సాను స్వర్ణలత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు శుభాకాంక్షలు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాటని

0: కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత అనిల్, అమిత, అనిరుద్ధ్, అన్విత, దీక్షిత, రిధూషణ, ప్రియాంక, లక్ష్మి, పూజ వీరంతా కోరుతున్నారు అందాల రాక్షసి ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాటని.
1: క్షపించని నన్ను నా గతం, ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989 6790 76.
0: మరొక నెంబర్ 7989 70158.

కిమిర్లహరి కార్యక్రమంలో తర్వాత జహీరాబాద్ నుండి నితిన్ సాయితేజ హర్ష సిద్ధార్థ కోమలి ప్రియ కవిత సుభద్ర స్వప్న లావణ్య శ్రీలేఖ గాయత్రి పండు శేఖర్ బుజ్జి నగేష్ సురేష్ అక్షిత హనీ సానియా సుష్మిత బన్నీ హైమావతి వీరంతా కోరుతున్నారు బొంబాయి ఈ చిత్రం కోసం చిత్రపడిన పాటనే.

కిన్నెరలహరి కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకి వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్సరేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరంతా కోరుతున్నారు మగధీర. ఈ చిత్రం కోసం చంద్రబోస్ సాహిత్యానికి అనోజ్ గురువారా ఇంకా రీటా పాడిన పాటని సంగీతం అందించారు ఎన్ కిరణి.

0: అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మణిపురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మణిపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మణిపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా రాష్ట్ర ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కిన్నెరల హరి కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం విద్యానగర్ నుండి స్వర్ణ, మిల్కీ, రోనిత్ వీరంతా కోరుతున్నారు. తండ్రి చిత్రం నుండి జావేద్ అలీ పాడిన

భద్రాద్రి గొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారుబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అర్జున్, రామ్మూర్తి, స్వరూప, సుధాకర్, లలిత వీరంతా కోరుతున్నారు మణిశర్మ సంగీత సారథ్యంలో హరిణి ఉన్నికృష్ణన్ పాడిన పాటని. చిత్రం అర్జున్.

జగిత్యాల మండలం మెట్పల్లి మెట్పల్లి నుండి వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ కోసం జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీధర్ శశాంక్ అద్వైత్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రీనిక వేద కిషోర్ హరిప్రియ నర్సయ్య లక్ష్మి ధనుంజయ్ భాగ్య వీరంతా కోరుతున్నారు శ్రీమంతుడు ఈ చిత్రం కోసం పాటని.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, అక్షయ్, ఇంకా రుషికేష్ వీరంతా కోరుతున్నారు డ్యూయెట్ ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర పాడిన పాటని.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వామి.

కిన్నర్ లహరి కార్యక్రమంలో చివరిగా విందాం. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్న పాసి, కన్నా పాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, అక్షయ్, అమృత, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహిత, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, పూరన్ పాసి, ఉమాశంకర్, ప్రవీణ్, రాంఫల్ పాసి, జగన్మాత, వీరంతా కోరుతున్నారు ధనమా దైవమా ఈ చిత్రం నుండి సుశీల పాడిన పాటని. సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి.

లహరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి సమాచార సంధ్య మరికొద్ది క్షణాల్లో.

మధురమ్మ ఆపాత మధుర గీతాల ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం కోసం ఆత్రేయ సాహిత్యానికి పి సుశీల ఆలపించిన పాట విందాం.

వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం అందించారు కేవీ మహాదేవన్. చిత్రం గోరింటాకు.

మరింతవరకు మధురిమ విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఎలాంటి సమయం 10 గంటలు కావస్తుంది. అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి మరొక క్షణంలో

0: సునియ శుద్ధ ధన్యాసి రాగమే ముత్తుస్వామి దీక్షితార్ కి రచన శ్రీ పార్థ సారథి జో కి రూపక్ తాల్ మే నిబద్ధ హై.
1: వి విల్ నౌ లిసన్ టు శ్రీ పార్థ సారథి. ఇట్ ఇస్ ఇన్ శుద్ధ ధన్యాసి రాగం రూపక్ తాళం అండ్ ఇస్ అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్.

ఉత్తప్ప శారద. షీఈస్ అకంపనీడ్ బై శ్రీ మహాదాసు నీలాద్రిరావు ఆన్ ద వయలిన్, శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం ఆన్ ద మృదంగం, అండ్ శ్రీ సరస్వతుల హనుమంతరావు ఆన్ ద ఘటం. Continuing her performance, Dr. Mandapaka Sharada will now present a composition of Pallavi Gopalayar in Kalyani Ragam Aditalam.

భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఇక 5:55 వందే మాత్రం అనంతరం దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి గీతాల కార్యక్రమం అంజలిలో సూర్యస్థుతి సన్నతి గీతాలు. 6:30 శ్రీ ఆరేపల్లి స్నేహస్వరూప్ సమర్పించే సుభాషితం. 6:35 రైతు సమాచారంలో మునగ సాగు ఎంతో లాభదాయకం. 6:40 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:50 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 54వ ధారావాహికలో ఆశ శ్రీమతి కత్తి కనకదుర్గ గారి కథానిక. 7:45 లలిత గీతాలు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు.

12 గంటలకు హిందీలో, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 12 గంటల 10 నిమిషాలకు చిత్రగీతంలో, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12 గంటల 40 నిమిషాలకు చిన్నపిల్లల కార్యక్రమం చిన్నారలోకంలో, చంద్రకొండ అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు స్త్రీల కార్యక్రమం బనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూల వార్తలు, 2 గంటలకు మిడ్డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దుపహర్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి, 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి, మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుండి నాటకం, సాయంత్రం 4 గంటల నుండి చిత్రగీతాలు. సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 6 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం, 7 గంటల 45 నిమిషాలకు తిరిగి 8 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి, రాత్రి 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి పునః ప్రసారం అవుతుంది. 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9 గంటల 30 నిమిషాలకు మధురిమ, రాత్రి 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:05 దాటి 4 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. జై హింద్.